ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 అశ్విని మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ 28 సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి నిలయంలో సమయం 5:58 దాటి 30 సెకండ్లు. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 6 గంటలు. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

త్రిపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయ వర ప్రదశూల

0: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి నిలయంలో సమయం 6:40. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్త గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించి మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ ఇవ్వడం మేము ఫాలో అప్ చేసి మీది తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము, ఫైనాన్స్ అని చేయడం అని చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వం లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత పై అధికారి సెలవు ఇవ్వకపోయినా రెండు రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం. ఈఎస్ఆర్ తీసుకొచ్చాం, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది దొరుకుతున్నాయని.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం

0: చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
1: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
0: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు, సహాయకులకు యూనిఫాం చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEO telangana.nic.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
3: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని, నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
0: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా

0: క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో విశ్వకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా తమస్సును చీల్చిన కాంతిపుంజం జాషువా శ్రీమతి కొమ్మాల సంధ్య గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం రేబీస్పై అవగాహన, ప్రాణాలకు రక్షణ, ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రసాద్ వేముల గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలు 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9:00 చిత్రసీమ. ఇక 10:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అయితే ప్రతిరోజులాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఇక మధ్యాహ్నం 3:00 నుండి సాయంకాలం 5:00 వరకు వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. సాయంకాలం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం. ఆరు గంటల 5:00 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని ఉంటుంది, 6:30 జానపద సంగీతం కార్యక్రమం ఉంటుంది, 7:00 ఉద్యోగ వాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం

క్రమం ఉంటుంది. 7:45 వికసిత భారత్, 8 శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం మనోరంజని. రాత్రి 9 News@9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. రాత్రి 10 20వ ఏషియన్ గేమ్స్ 2026లో ఈరోజు ముఖ్యాంశాలు వింటారు. 10:20 మధుర గీతాలు. ఇవి వరంగల్ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు.

పరిసరాల స్వచ్ఛతే మహారోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగస్వాములవుదాం, ఆరోగ్య భారత్ను సాకారం చేద్దాం.

తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. పరిసరాల స్వచ్ఛతే మహారోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగస్వాములవుదాం, ఆరోగ్య భారత్ను సాకారం చేద్దాం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. మరికాసేపట్లో వింటారు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: నిర్మల్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకందిస్తారు శ్రీ జి సాయన్న.
1: ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. నిర్మల్ జిల్లాలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందురమ్మ ఇల్లు, చేయూత పెన్షన్లు, 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు, మహిళలందరికీ ఉచిత బస్ పాస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు బీమా, సన్నరకం ధాన్యంకు బోనస్గా అందిస్తున్నామన్నారు. వర్షాభావ పరిస్థితులను అర్థం చేసుకుని రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా అక్కాపూర్ సబ్స్టేషన్లో అధిక లోడ్తో 50 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో ఈ సబ్స్టేషన్ను తనిఖీ చేశారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినందున పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తు అందేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సబ్స్టేషన్లో సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండి సరఫరాలో ఏమైనా సమస్యలొస్తే తక్షణమే పరిష్కరించి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, పరికరాల విధులు నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాలను కింది స్థాయి సిబ్బంది తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించేటప్పుడు విద్యుత్ లైన్లకు దూరంగా నిమజ్జనం చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో పుష్కరాల పనులపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బాసర పుష్కరాలకు వచ్చే వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, ఎంతమంది వచ్చేది, నిర్వహణపై కృత్రిమ మేధ సాంకేతికత పరిజ్ఞానం వినియోగించాలన్నారు. పుష్కరాల పనులన్నీ నాణ్యతతో చేపట్టాలన్నారు. భక్తులకు వాహన పార్కింగ్, మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు వైద్యారోగ్య శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ సూచించారు. కేబుల్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లా స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీని కేవలం వైద్య సమస్యగా కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రజల్లో దీనిపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. 2 వారాల దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారిని ముందుగా గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. రోగులకు కొన్ని రకాల మందులను ఉచితంగా అందించి వాటిని తప్పకుండా వినియోగించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు

0: గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. భైన్సా పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతతో పొదుపును పాటించాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో తల్లిదండ్రులకు వివరించాలన్నారు. గణేష్ ఉత్సవాల పేరిట నేరగాళ్లు సైబర్ మోసాలు చేసే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల అన్నారు. సైబర్ నేరాలపై నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గణేష్ ఉత్సవాల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరే అవకాశం ఉన్నందున ఆ సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఓటీపీలు, ఏటీఎం, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు నకిలీ వెబ్సైట్లను ఉపయోగించి నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
1: మీరింతవరకు నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకందించారు శ్రీ జి సాయర్న. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
2: Technology can assist a doctor, but it cannot replace the human touch of a doctor. Yeah, machine can analyze, a robot can assist, but there is no comparison that human touch by a doctor to the patient. An algorithm can identify patterns, but patient still needs a doctor who can listen, understand, reassure and take the response.
1: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు AIBEA ఒక

0: మాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్, కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబీ అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ aarnews_hyd ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శతజయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పి అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाखा मंत्री राजीव रंजन सिंह ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016లో చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025లో ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ

0: ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్ లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సీ సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సీ ప్రదర్శన ఒక ఉత్కంఠ భరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపును సాధించిందని రాష్టపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం విశ్వకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా తమస్సును చీల్చిన కాంతిపుంజం జాషువా, శ్రీమతి కొమ్మాల సంధ్యా గారి ప్రసంగం.
2: చీకటిని చీల్చిన కాంతిపుంజం జాషువా కవిత్వం ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సామాజిక చైతన్యం వైపు నడిపించిన కవులలో అగ్రగణ్యులు గుర్రం జాషువా గారు. తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన జాషువా గారు 1895 సెప్టెంబర్ 28న గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామంలో జన్మించారు. జాషువా కవితాఖండం విలక్షణమైనది. సాహిత్యంలో తాను స్పృశించని అంశం లేదు. ఎంత కోయిల పాట వృధా అయ్యెనూ కదా చిక్కు చీకటి వన సీమలందు, ఎన్ని వెన్నెల వాగులింకి పోయెనూ కదా కటిక కొండల మీద మిటుకరించి, ఎన్ని కస్తూరి జింకలీడేరెనూ కదా మురికి తిన్నెల మీద పరిమళించి, ఎన్ని ముత్తెపురాళ్లు భిన్నమయ్యెనూ కదా పండిన వెదురు జొంపములోన, ఎంత గంధవహమెంతటి తంగేటి జున్ను, ఎంత రత్నకాంతి ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరాని చోట పుట్టుకతన. తక్కువ కులంలో పుట్టడం వలననే కదా ఈ అవహేళనలు, అవమానాలు, చీత్కారాలు అనుభవించవలసి వచ్చిందని తన మనోవేదన వ్యక్తపరిచిన మహాకవి గుర్రం జాషువా, తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకోవడం వల్ల ఆ కుటుంబాన్ని ఆనాటి సమాజం చిన్నచూపు చూసింది. ఆ కారణంగా తనకు జరగని అవమానం లేదు, పడని అగచాట్లు లేవు. అలాంటి దుస్థితి రూపిమాపడం కోసం జాషువా తన సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకున్నారు. వర్గ సంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాలు, దోపిడీపై తిరుగుబాటు చేసిన అభ్యుదయవాది గుర్రం జాషువా. సామాజిక సంస్కరణ ఆయన కావ్య లక్ష్యం. తనకు సృజనాత్మక శక్తి ఎక్కువ. తనకు 2 గురువులని, ఒకరు పేదరికమైతే మరొకరు కులమత భేదమని అంటాడు. పేదరికం సహనాన్ని నేర్పితే కుల వివక్షత నాకు పట్టుదలను, ఎదిరించే తత్వాన్ని నేర్పిందంటాడు. ఒకసారి వినుకొండలో జరిగిన సభలో ఆయన పద్యాలు చదువుతుండగా తాను తక్కువ కులం వాడని, సభలోకి ఎందుకు రానిచ్చారని కొందరు హేళన చేశారు. ఇలాంటి అవమానాలు, అవహేళనలు ఎన్నో ఎదుర్కొన్నారు జాషువా గారు. చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందినా

గొప్ప కవి గుర్రం జాషువా గారు 1910లో మేరీని వివాహం చేసుకున్నారు. 10 సంవత్సరాల పాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగించారు. కొంతకాలం మద్రాస్ రేడియోలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్గా, ఆ తర్వాత ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడుగా 1928 నుంచి 1942 వరకు గుంటూరులోని ప్రాథమిక పాఠశాలలో తెలుగు పండితులుగా, కొంతకాలం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా కూడా పనిచేశారు. తన బాల్య స్నేహితుడు రచయిత దీపాల పిచ్చేశాస్త్రి గారి సాహచర్యంలో జాషువా గారికి కవిత్వంపై ఆసక్తి పెరిగింది. నిన్ను అంటరానివాడని ఈసడిస్తే నువ్వు మతపరమైన రచనలు చేస్తున్నావని మతాధిపతులు జాషువాను విమర్శించారు, మతం నుండి బహిష్కరించారు. అయినా ఎప్పుడూ ఎక్కడా ఏ కులాన్ని ఏ మతాన్ని నిందిస్తూ జాషువా పద్యాలు కావ్యాలు రాయలేదు. ఆయన మహోన్నత వ్యక్తిత్వం. కులమతాలు గీసుకున్న గీతలజొచ్చి పంజరాన కట్టువడను నేను, విశ్వనరుడ నేను, నన్ను ఈ కులం ఆ కులమని బంధించలేరని ఒక నిజాయితీపరుడైన విశ్వనరుడను నేను అంటాడు. దీపాల పిచ్చేశాస్త్రిగారు, ఇంద్రగంటి హన్మశాస్త్రిగారు జాషువా కవిత్వానికి గట్టి పునాదులుగా నిలిచినారు. మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటిన గుర్రం జాషువా పద్య చమత్కారాలతో, ఖండకావ్యాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుతూ సాహితీలోకాన నిలిచిన నవయుగ కవిచక్రవర్తి. తన రచనల్లో అనువనువునా తెలుగుదనం గుబాలింపజేసిన కవి జాషువా. కొంతకాలం సాహిత్యం ఉన్నత వర్గాల వారికి ఊడిగం చేసింది. అట్టడుగు వర్గాల నుండి కవులు, కళాకారులు పుట్టుకొచ్చారు. ఆగిపోయిన అక్షరాలకు రంగులద్ది పద్య చమత్కారాలను, ఖండకావ్యాలతో సాహితీలోకాన్ని ఆలోచింపజేశాడు జాషువా గారి రచనలు. ఖండకావ్యాలు గబ్బిలం, కాందీశీకుడు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ, కొత్తలోకం, ముసాఫరులు, శిశువు, నాగార్జున సాగర్, స్వప్నకథ, గిజిగాడు, శ్మశానవాటిక, సాలీడు మొదలైనవి. నేతాజీ అనే ఖండకావ్యాన్ని తన తండ్రికి అంకితమిచ్చారు. లఘుకావ్యాలు పిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర మొదలైనవి. క్రీస్తు చరిత్ర కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. గద్యకావ్యాలు కుశలవోపాఖ్యానం, చిన్నా నాయకుడు అలభ్యం, దృశ్యరూప నాటకాలు సత్యహరిశ్చంద్ర, రుక్మిణీ కళ్యాణం, శివానంద ప్రభాతం, ధ్రువ విజయం, మీరాబాయి, దావీదు చరిత్ర అలభ్యం. పద్యకావ్యాలు హిమదా మార్కధరా పరిణయం, శివాజీ ప్రబంధం, కన్యకా పరమేశ్వరి మొదలైనవి. జాషువా ఎన్ని రచనలు చేసినప్పటికీ అందులో గబ్బిలమనే ఖండకావ్యం అగ్రభాగాన నిలిచింది. అదే సర్వోన్నతమైనది. పయనీర్ అనే ఆంగ్ల పత్రిక నిర్వహించిన ప్రసిద్ధ కావ్యాల మిలీనియం సర్వేలో ఎన్నుకోబడిన 5 మహాగ్రంథాలలో తెలుగు కావ్యాల్లో గబ్బిలం ప్రధానమైనది. ఈ కావ్యంలో గబ్బిలంతో తన బాధలను కాశీ విశ్వేశ్వరుడికి చెప్పమని ఆకలితో కడుపు కాలుతున్న అరుంధతీసుతుడు పంపించడం దీని ఇతివృత్తం. కాళిదాసు మేఘాన్ని సందేశరాయబారిగా ఎంచుకున్నట్లు ఎవరైనా హంసను, చిలుకను, కోకిలను, పావురాలను రాయబారిగా ఎంచుకుంటారు. కాని జాషువా గబ్బిలాన్ని సందేశరాయబారిగా ఎంచుకోవడంలో ఆంతర్యం దాగి ఉంది. గబ్బిలానికి నిమ్నజాతి పోలికలున్నాయి. గబ్బిలం అశుభ సూచకమని సమాజం ఎప్పుడో వెలివేసింది. అది ఇంట్లో చేరితే అరిష్టమని, దాని కూత కూడా వినరాదని సమాజం దాన్ని దూరం పెట్టింది. అలాగే నిమ్నజాతుల ప్రజలను కూడా గుడిలోకి వెళ్లకుండా సమాజం వెలివేసిందని నిరసనగా గబ్బిలాన్ని సందేశరాయబారిగా ఎంచుకున్నాడు. చివరికి గబ్బిలానికైనా గుడిలోకి వెళ్లడానికి అనుమతుంటుందేమో కాని నిమ్నజాతుల వారికి ఆ భాగ్యం లేదని నిరసిస్తూ, నువ్వు నా జాతి పక్షివే గనక నా బాధ నీవు మాత్రమే సరిగా అర్థం చేసుకోగలవు, అందుకే నువ్వు నా రాయబారివి అంటూ కడగొట్టు బిడ్డతో పలికిస్తాడు జాషువా. ఆలయమున నీవు వేలాడు వేళ శివుని చెవి నీకు కొంత చేరువగా ఉండు, మౌనికగరాగ్ని పూజారి లేని వేళ అప్పుడు విన్నవించు నా బాధలన్నీ. పూజారి చూస్తే గుడి మైలపడిందని నిన్ను నిందిస్తాడు, భగవంతుణ్ణి ఉపాసం పెడతాడు, కాబట్టి పూజారి లేని వేళనే వెళ్లమని గబ్బిలానికి సలహా ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో పుట్టిన జాషువా రాయభారాన్ని గుంటూరు నుండి కాకుండా తమిళనాడులో తంజావూరులో ఊరు బయట ఉన్న ఒక పాడుబడిన పాకలో నుండి కాశీలో కొలువైయున్న కాశీ విశ్వేశ్వరుడి గబ్బిలంతో తన సందేశాన్ని పంపిస్తాడు. అంటే ఒక ప్రాంతంలోని నిమ్నజాతుల అసమానతలే కాకుండా కన్యాకుమారి నుండి కాశీ వరకు ఉన్న యావత్ భారతదేశమంతా విస్తరించి ఉన్న నిమ్నజాతుల అగచాట్లను తెలియజేసే ఉద్దేశమే. సందేశ స్వీకర్తగా విష్ణువును ఎంచుకోకపోవడానికి గల కారణం, విష్ణువు అలంకార ప్రియుడు, పాలసముద్రంలోనూ 7 కొండలపై ఉంటాడు కనుక అణగారిన వర్గాలకు అందుబాటులో ఉండడు. శివయ్య మాత్రం నిమ్నజాతి ప్రజలకు అందుబాటులో ఉన్న శ్మశానంలో వెతికితే కనిపిస్తాడు. అభిషేక ప్రియుడు, భోలాశంకరుడు, భక్త సులభుడు. విభూతిని తోలును ధరించి కాటిలో కాపురముండే శివునికి తన బాధలను చెప్పమని పంపించాడు గబ్బిలాన్ని. జాషువా గారి సాహిత్యంలో గాంధేయవాదం, స్వాతంత్రోద్యమ

ప్రభావం, మార్క్సిజం ప్రభావం, అంబేద్కర్ మరియు మహిళా సాధికారత కోసం తను పడిన తపన జాషువా రచనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గాంధేయవాద ప్రభావం. లోకమోహన సబర్మతి సన్మునికిన్ కుమారుడను, ఆడిన మాట తప్పను, మహత్ముని చెప్పుల జాడలో నా కాలాడగ చరింతున్. గాంధీజీ ఆంగ్లేయులతో అహింసా పద్ధతిలో పోరాడినట్లు భారతదేశంలో ఉన్న జాతీయ సాంఘిక అసమానతలను తొలగించడానికి తన సాహిత్యం ద్వారా అహింసా పద్ధతిలో పోరాటం చేసిన ధీరుడు జాషువా. శ్మశానమందు కూడా కులభేదమా అని ప్రశ్నించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ పేద ధనిక కులమత వర్ణ వర్గ భేదాలు లేని సమాజాన్ని కోరుకుంటాడు. తెలుగు సాహిత్యంలో ఒక విప్లవ జ్యోతి, కులమత వర్ణ వివక్షతను ఎదిరించి మానవత్వమే తన కులంగా భావించిన మహాకవి గుర్రం జాషువా విశ్వనరుడనేను అంటూ, నా కవిత వదూటి వదనంబుల నెగాదిగా చూసి రూపురేఖ కమనీయ వైఖరులనుగాంచి భలీ భలీ అన్నవారే, నీవేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకున కుమ్మినట్లగున్ పార్థివ చంద్ర వచింపసిగ్గగున్ అంటూ అహింసా పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తాడు. స్వాతంత్ర్యోద్యమ ప్రభావం. 1940లో రాసిన గబ్బిలం కావ్యంలో సర్వ మానవ స్వేచ్ఛను కోరుకుంటాడు. భోగులాహరించు భుక్తి కన్నుల చూసి పరమపేదలు దుఃఖపడని చోటు, సాంఘికాచార పంచాస్య గర్జనమున బెదరక జ్ఞానంబు పెరుగుచోటు, జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి కందక కలలు పెంపొందుచోటు, చెప్పగదమ్మా చూసి వచితీవీవు నిత్యయంబుగా వాసముండెదను నేను. ఎక్కడైతే మనసు స్వేచ్ఛగా విహరిస్తుందో, కులమతాలు లేని స్వేచ్ఛా స్వతంత్రాలు పొందగలిగే స్థలం ఉంటే చెప్పు, నేను వెళ్లి వస్తాను అంటాడు. అందులో స్వాతంత్ర్యోద్యమ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అస్పృశ్యత శృంఖలాల నుండి విముక్తి పొంది స్వేచ్ఛావాయువులు పీల్చుచోటు కావాలంటాడు. జాషువా కవితా పదభావాలు చిటికెన వేలు వేస్తూ నడిచే జవరాళ్లలాగా ఉంటాయని అంటారు భాషా పండితులందరూ. అంబేద్కరిజం. కులమతాలు గీసుకున్న గీతలజొచ్చి పంజరాన కట్టు వడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడనేను అంటూ సమాజంలో ఉన్న కులమతాల గోడలను కూకటి వేళ్లతో పెకలించడానికి సాహిత్యం ద్వారా తన ధిక్కార స్వరాన్ని వినిపించడమే కాకుండా కులమతాలకు అతీతుణ్ణి, సార్వజనీన మానవుణ్ణి అని ఎలుగెత్తి చాటాడు. నిమ్న వర్గాల కోసం, సమాజంలో ఆత్మగౌరవం కోసం, కనీసం మనిషిని మనిషిగా అయినా చూసే మానవత్వం కోసం పరితపించాడు. ఇదే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మానవత్వ పరిపూర్ణత స్థాయిని సాధించుటకే మన ఈ యుద్ధమని తాను ఉద్ఘాటించారు. గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల అవివేకము చేత నన్ను దూరినన్, నన్ను వరించిన శారద లేచిపోవునే అంటాడు. పెళ్లి చేసుకున్న భార్య అయినా విడాకులిచ్చి వెళ్లిపోవచ్చునేమో కాని నన్ను ఎవరు ఏ విధంగా అవమానించినా నన్ను వరించిన శారద నన్ను వదిలిపోదు అని గర్వంగా చెప్పుకున్నాడు. ఇది పిల్లల మర్రి పినవీరభద్రుడు పలికిన వాణి నా రాణి అన్న మాటకు సారూప్యంగా ఉంటుంది. అంబేద్కర్ కోరుకున్నది కూడా కుల నిర్మూలనే కదా. తన కుల నిర్మూలన అనే గ్రంథంలోని భావాలే జాషువా రచనలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట, నలుగురు కుమారులటంచు విన్నాముగాని, పసరము కంటే హీనుడు మందభాగ్యుడైన ఐదవ కులస్థుడెవరమ్మా సవిత్రి అని ప్రశ్నిస్తాడు. కులముగలవాడే పాపాత్ముడు, గుణముగలవాడే పుణ్యాత్ముడు అంటాడు. మార్క్సిజం ప్రభావం. ముప్పు గటించి వాని కులమున్ కలిమిన్ కబలించి దేహమును పిప్పియొనర్చు ఈ భరతవీరుని పాదం కందకుండగా చెప్పులు కుట్టి జీవనం చేయునుగా అని నిరాకరింపలేదెప్పుడు అప్పుబడ్డది సుమీ భారతావని వినిసేవకు అంటూ ఉత్పాదక శక్తిని, కష్టపడే తత్వాన్ని, ఫలితాన్ని ఆశించకుండా పనిచేసే విధానాన్ని ప్రదర్శించాడు జాషువా. తన రచనల్లో ఏ మతాన్ని, ఏ దైవాన్ని దూషించలేదు. కేవలం వాటిలోని మూఢాచారాలను, సాంఘిక అసమానతలను మాత్రమే నిలదీశాడు. మహిళా సాధికారత. జాషువా మహిళా సంక్షేమం కోసం వారికి జరిగే అన్యాయాల పట్ల నిరసన గళాన్ని తన రచనల్లో వినిపించాడు. అప్పట్లో వచ్చిన కౌల రచనల్లో పురాణ మరియు స్త్రీ సౌందర్య వర్ణనలు చర్విత చర్వనాలు కాగా, అందుకు భిన్నంగా జాషువా రచనలు జీవన చైతన్యంతో, సామాజిక స్పృహతో, మహిళా సాధికారత తపనతో నిండి ఉంటాయి. అబల విద్యాపూర్ణయై తోడురాకున్నను దేశము నిద్రమేల్కొనునే అంటాడు. స్త్రీని అణిచివేసినంతకాలం ఈ స్వాతంత్ర్యరథం బెత్తెడు కూడా ముందుకు సాగదని నొక్కి వక్కానించాడు. ఏ సమాజమైతే స్త్రీని జ్ఞానానికి దూరంగా బందీని చేసిందో ఆ సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందదు, చెందలేదు అంటాడు. సాంఘిక మహాభూతంబు పెంగోరలందిరికింపబడి దుష్టభర్తల కృపాహీనుల ప్రవృత్తుల్ ఎలా భరిస్తున్నావమ్మా ధరాస్థలిన్ అంటూ పురుషాధిక్యత గల సమాజంలో స్త్రీ పడే బాధలను, ఆమె సహనాన్ని వర్ణించడం జరిగింది. జాషువా ఏదైతే మహిళా సాధికారత కోసం తన రచనల్లో ఆశించాడో దాన్ని అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు రూపంలో తీసుకురావడం జరిగింది. జాషువా జాతీయ కవి. జాషువా ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితమైన కవి కాదు, ఒక జాతీయ కవీశ్వరుడు. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య భారతి

వలే ఉత్తర భారతదేశంలో ఠాకూర్ మరియు మైథిలి శరణ్ గుప్తా వలే జాషువా కూడా సర్వమానవ సమానత్వాన్ని కోరుకుని మనిషి కేంద్ర బిందువుగా తన రచనలన్నింటినీ కొనసాగించాడు. తాను ఏది చేసినా ఏది రాసినా ఒక్క ప్రాంతానికో ఒక్క మతానికో పరిమితమైన రచనలు చేయలేదు. దేశ ప్రజల బాధలే తన బాధలుగా భావించి సర్వమానవ సౌభ్రాతృత్వం మరియు మానవత్వపు పరిమళాలు ఈ నేలపై పరిడవిల్లవలనని కోరుకున్నారు. కొంతకాలం సాహిత్యం ఉన్నత వర్గాల వారికి ఊడిగం చేసింది. అట్టడుగు వర్గాల నుండి కవులు కళాకారులు పుట్టుకొచ్చారు. ఆగిపోయిన అక్షరాలకు రంగులద్ది పద్య చమత్కారాలను ఖండకావ్యాలతో సాహితీ లోకాన దూకిన కవిసింహం జాషువా ఈనాటి కవులందరికీ ఆదర్శం. 33 కోట్ల దేవతలెగబడ్డ దేశం అప్పుబడ్డది సుమి భారతావని వీనిసేవకున్ అనడంలో జాతీయవాదం మనకు కనిపిస్తుంది. అందుకే జాషువా జాతీయ కవిగా కీర్తించబడ్డాడు. పామునకు పాలు చీమలకు చెక్కర మేపు కొనుచున్న కర్మభూమిని జనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా నులికిపడు జబ్బుగలదు వీడున్న చోట. పాములకు పాలు పోసి చీమలకు పంచదార వేసినంత దయ కలిగిన ఈ కర్మభూమిలో, అంటే ఈ భారతదేశంలో పుట్టిన ఒక అంటరానివాడు ఉన్నచోట పురాతన ధర్మదేవత కూడా ఉలికిపడి దూరంగా జరుగుతుందట. అంటే జంతువులపై చూపే కరుణ సాటి మనిషిపై చూపలేరని సమాజంలో కుల వివక్షతను జాషువా గారు ఎంతో ఆవేదనతో ప్రశ్నించారు. ప్రతిమల పెండ్లి సేయుటకు 100,000 వేయించుగాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పదీ భరతమేదిని 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్యహీనుల క్షుతులార్తురే. దేవతల పెళ్లిళ్లు చేయడానికి 100,000 ఖర్చులు విరివిగా పెడుతుంటారు ఈ సమాజంలో. కాని ఆకలితో అలమటించే పేదల ఫకీర్ల ఖాళీ పాత్రల్లో ఒక్క మెతుకు కూడా వేయరు. ఈ భరతభూమిపై 33 కోట్ల దేవతలు ఉన్నప్పటికీ ఈ దేశంలో పేదల ఆకలి తీరడం లేదని బాధ వ్యక్తం చేస్తాడు. మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా, ఆడంబరాలకిచ్చిన ప్రాధాన్యత పేదలకు ఇవ్వడం లేదని దళితుల పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతున్నారని సూటిగా ప్రశ్నిస్తాడు. ఏ జాతికి ఎంత వచ్చునో రాజ్యత్వం వంత నాకు రావచ్చు కదా, నా జాతికెత్తుకేతన రాజంబుగా నీదు మూర్తి రాయింతు చెలి. ఆధిపత్య వర్గాలు పేద ప్రజల హక్కులను అరిస్తున్న సమయంలో జాతి హక్కుల కోసం వాటాల కోసం పోరాటం చేసిన ప్రజాకవి జాషువా. చిక్కిన కాసుచే తనివిచెందు అమాయకుడెల్ల కష్టముల్ బుక్కెడు బువ్వతో మరిచిపోవు క్షుధానల దగ్ధమూర్తి. నల్దిక్కులు గలుగు లోకమున దిక్కరి ఉన్న అరుంధతి సుతుండొక్కడు జన్మనెత్తి భారతోర్వకున్ కడగొట్టు బిడ్డడై. దొరికిన కొంచెం డబ్బుకి తృప్తిపడే అమాయకుడు, పిడికెడు అన్నంతో అన్ని కష్టాలను మరిచిపోయేవాడు, ఆకలి అనే మంటల్లో కాలిపోతున్నవాడు, 4 దిక్కులు ఉన్న ఈ లోకంలో దిక్కులేనివాడు అరుంధతి సుతుడైన ఒక చండాలుడు భారతదేశానికి చివరి బిడ్డగా పుట్టాడు. వెరపు వలదు నీకు సోదరా, స్వీయ రాజ్యరతము వెడలివచ్చన్, లాగుకొమ్ము నీకు భాగ్యమ్ము గలదంచు, పాడుచుండే రత్న భరతభూమి. సోదరా, ఇక భయపడవద్దు, నీ సొంత రాజ్యప్రతం నీ వాకిట్లోకి వచ్చేసింది. ఆ రథాన్ని లాగి తాడు పట్టుకో, నీకు అదృష్టం పట్టబోతుందని రత్నాల భరతభూమి నిన్ను పిలిచి పాట పాడుతుంది అని 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ ప్రజలను ఉత్సాహపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ జాషువా భరతమాత ఎవరి హక్కులు వారికి చెందాలని కోరుకుంటుంది. కాని ఆధిపత్య వర్గాలు దోచుకుంటున్నాయని హక్కుల గురించి మేల్కొల్పిన మహానుభావుడు జాషువా. ఒకడు రుద్రాక్ష మాలికలు నెత్తికి చుట్టి శివమూర్తి భూమికి అవతరించు, ఒకడు ఊర్ధ్వపుండ్రంబులురువుగా తగిలించి శివలింగమును చూసి చీదరించే, ఒకడు రెండునూగాని వికట వేషము దాల్చి పైవారి మీద సవాలు చేయు, ఒకడు గంజాయి దమ్ముకు దాసుడైపోయి బూడిద గురవడై పుట్టివచ్చు, మనజులారా మాది ఘనమైన మతమని ఒకడు తరిమి తరిమి ఉగ్గడించు, పెక్కు మతములిట్లు పేచీలు సాగింప మార్గమేది ఐకమత్యమునకు. ప్రజల యొక్క ఐకమత్యాన్ని చెడగొట్టి దొంగస్వాములు మత ఛాందసావాదులు జాతి ఐక్యతను దెబ్బతీస్తున్నారు. అట్లా ఎవరికి వాళ్లు మామతం గొప్ప అంటే మామతం గొప్పదని పేచీలు పెట్టుకుని గొడవలు పడితే ఐకమత్యం ఎలా వస్తుంది అని ప్రశ్నించి మతం కంటే మానవత్వం గొప్పదని చాటాడు గుర్రం జాషువా. కనపడలేదు దైవతముగాని పదార్థము భారతంబునన్, కనపడలేదు సత్కులము కన్న మహాకల భారతంబునన్, కనపడలేదు మార్గమున కన్న పిశాచము భారతంబునన్, కనపడలేదు పంచముని కన్న నీచపు జంతువేదియున్. భారతదేశంలో ప్రజలు ప్రతి వస్తువును దైవతంగా భావిస్తారు. చెట్టు, పుట్ట, నీరు, నిప్పు, పక్షి, పాము, చీమలు, కుక్క, పంది, గుడ్లగూబ, పావురం మొదలైన పక్షులను జంతువులను భక్తితో పూజిస్తారు. ప్రతి పదార్థంలో భగవంతుని చూస్తారు. కాని సాటి మనిషిపై జాలి కరుణ చూపడం లేదని ఆవేదన చెందుతాడు. భారతదేశంలో కొందరి స్వార్థపరుల కారణంగా సృష్టించబడిన వర్ణ వ్యవస్థ కంటే గొప్ప పిశాచం దేశంలో లేదు.
అదేవిధంగా పేదవారిని, అంటరాని వారిని, దళితులను పసరం కంటే హీనంగా చూస్తున్నారని ఎంతో ఆవేదన చెందాడు. దేవుడు లేని చోటైనా ఉంటుందేమో కాని కులం లేని చోటు ఈ భారతదేశం

దేశంలో లేదు అని, అంత బాగా కులం కుళ్ళు పేర్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు జాషువా. ఆ యభాగ్యుని రక్తంబునాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము సేయ, కసరి బుసకొట్టు నాతని గాలిసోక నాలుగు

0: జాషువా గారు. సినారే గారు అన్నట్లు జాషువా కవిత్వాన్ని అతని వ్యక్తిత్వం నుండి విడదీసి చూడలేము. ఆయన జీవితమే తనకు కథావస్తువు. వేదనాభరిత జీవితానుభవంతో అరుంధతీసుతుడైన కడగొట్టు బిడ్డడు. క్షుధానల దగ్ధమూర్తి యొక్క ఆవేదన, ఆక్రందన, ఆవేశం, ఆర్తి, ప్రతిఘటన, నిజాయితీ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. బుద్ధుడు, గాంధీ, అంబేద్కర్లు నడిచిన వజ్రమార్గంలో వెళ్లే నేనొక అజ్ఞాత ప్రవాసిని అంటాడు. సాంఘిక అసమానతల కారణంగా ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే తన పాండితి ప్రకర్షచేత భలీ భలీ అని నీరాజనాలందుకున్న నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. అంతేగాక వీర శతావధాని, సత్కవీంద్రుడు, ఆంధ్రుల శుభరక్త నాళముల రూపంనెత్తిన బ్రాహ్మణుండైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారిచే తన ఎడమకాలికి గండ పెండేరం తొడిగించుకున్న మధురశ్రీనాథుడు మన గుర్రం జాషువా గారు. వీటితో పాటు ఆంధ్ర యూనివర్సిటీ వారిచే కళాప్రపూర్ణ బిరుదు, కేంద్ర ప్రభుత్వం వారిచే పద్మభూషణ్, ఇంకా కవితా విశారద, కవి కోకిల వంటి ఎన్నో సత్కారాలు, కనకాభిషేకాలు, గజారోహణులు పొందిన నవయుగ కవితా వైతాళికుడు. వీరు 1971 జూలై 24న గుంటూరులో పరమపదించారు. రాజు మరణించనొక తార రాలిపోయే, సుకవి మరణించనొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అని తనే చెప్పినట్లుగా తెలుగు సాహిత్య వినీలాకాశంలో జాషువా యొక్క యశచ్చంద్రికలు ఆ చంద్ర తారార్కం ప్రకాశిస్తూనే ఉంటాయి.
1: మీరింతవరకు విశ్వకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా తమస్సును చీల్చిన కాంతిపుంజం జాషువా శ్రీమతి కొమ్మాల సంధ్యాగారి ప్రసంగం విన్నారు.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు.
6: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
9: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
8: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
10: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
12: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
13: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
12: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.

0: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 7:40. పరిసరాల స్వచ్ఛతే మహారోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగస్వాములవుదాం, ఆరోగ్య భారత్ను సాకారం చేద్దాం. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, తరంగిణి చిత్రం నుండి.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: శ్రోతలు ఉదయ తరంగిని వింటున్నారు. ఇప్పుడు వినండి రాబీస్ పై అవగాహన, ప్రాణాలకు రక్షణ. ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రసాద్ వేముల గారితో పరిచయ కార్యక్రమం.
3: శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు, అలాగే కుక్క లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టీకాలు ఎప్పుడు తీసుకోవాలి, అలాగే ఈ వ్యాధిపై ఉన్న అపోహలు ఏమిటి తదితర విషయాలపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రేబీస్ వ్యాధి దినోత్సవ ప్రాముఖ్యతను, అలాగే ఈ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ గురించి మనకు వివరించడానికి ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు నగరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రసాద్ వేముల గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు ముందుగా చెప్పండి, ఈ ప్రపంచ రేబీస్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?
4: యా, ఈ రేబీస్ అనేది ఏంటంటే ఇది వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధి. ఇది మనకు ఎప్పుడైనా కూడా జంతువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది కాబట్టి సెప్టెంబర్ 28 ఎవ్రీ ఇయర్ మనకు దీని ప్రాముఖ్యంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో దీన్ని గుర్తించి ఏంటంటే ఎనిమల్స్తో పాటు హ్యూమన్ బీయింగ్స్ కూడా ఈక్వాలిటీ పెరిగిపోయింది ఇప్పుడున్న సమాజంలో కాబట్టి. సో ఎనిమల్స్ మనతో పాటు అవి హెల్త్గా ఉంటే, మనకి ఎనిమల్స్ హెల్తీగా ఉంటే దాంతోపాటు మనుషులు కూడా హెల్తీగా ఉంటారు. దీనివల్ల మనం సొసైటీలో హెల్తీ పీపుల్ డెవలప్మెంట్ అవుతుంది, దానివల్ల హెల్తీ నేషన్ బిల్డ్ అవుతుంది అని ప్రాముఖ్యంగా గుర్తు చేసుకుంటూ ఉంటాం.
3: ఓకే డాక్టర్, అసలు రేబీస్ వ్యాధి అంటే ఏంటి సార్? అంటే ఇది మనుషులకు ఏ జంతువుల నుంచి సంక్రమించే అవకాశం ఉంది?
4: రేబీస్ అనేది ఒక రకమైన వైరస్. ఇది రాబ్డోవిరిడే ఫ్యామిలీకి చెందిన ఒక వైరస్. మనకు డెంగ్యూ జ్వరం వైరస్ లాంటిది ఒక రకమైన వైరస్ అనమాట. ఈ వైరస్ అనేది ఏదైనా కూడా జనరల్గా 99% వరకు కుక్క కాటు ద్వారానే మనుషులకు సంక్రమిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మనకు ఇంట్లో ఉన్న పిల్లులు కావచ్చు, లేదంటే జంతువులలో మనకు నక్కలు, లేదంటే మనకు ఇవి ఈవెన్ ఎలుకలు కూడా, దాంతోపాటు గబ్బిలాలు. సో వీటి ద్వారా కూడా మనకు సంక్రమించే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ కోతులకు వచ్చినప్పుడు కూడా మనం దీన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం.

0: ఓకే. అంటే ఏదైనా ఒక జంతువు, అది కుక్క కానివ్వండి, మీరు చెప్పినట్టు పిల్లి కానీ, ఎలుక కానీ, కోతి కానీ, ఒక జంతువు ఎవరైనా ఒకరిని కలిసిన తర్వాత అసలు ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి రేబిస్ వ్యాధి ఉందని తెలుసుకోవడానికి?
1: నిజం చెప్పాలంటే రేబీస్ వ్యాధి లక్షణాలు గుర్తించేసరికే పేషెంటు డిటూరేట్ అయిపోతూ ఉంటారు. సో ఎప్పుడైనా కూడా, అందుకనే ప్రపంచంలో ఎక్కడైనా కూడా కుక్క కాటు కరిచింది అని తెలియగానే వ్యాక్సినేషన్ ఫస్ట్ ఆప్షన్ ప్రిఫర్ చేస్తాం.
0: ఓకే సార్.
1: ఎందుకంటే వన్స్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ మీన్స్ మనకు లక్షణాలు కనిపించడానికి 5 రోజుల నుంచి 2 సంవత్సరాలు కూడా పట్టచ్చు.
0: ఓకే.
1: ఒక్కొక్కసారి మనకు సంవత్సరం కింద కుక్క కాటు కరిచింది, ఇప్పుడు నాకు ఎందుకు వస్తుంది అని అనుకోవచ్చు. అలా ఎప్పుడూ అపోహ పడకుండా ఉండకూడదు. అందుకనే ఏ రోజు అనేది చెప్పలేము కాబట్టి ఎవరికైనా జనరల్గా వైరస్ లక్షణాలు అంటే దగ్గు జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, లేదంటే మనకు ఛాతి నవ్వట్లేదు, వీక్నెస్, బాడీ పెయిన్స్, తలనొప్పి అనిపించడము, ఊరికూరికే దాహం వేస్తున్నట్టు అనిపించడం, ఎనీ వైరస్ అందరికీ ఆశ్చర్య లక్షణాలే సేమ్ ఉంటాయి. సో ఎప్పుడైతే అది బ్రెయిన్కు ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే పేషెంట్ ఇరిటేట్ అవ్వడం కానీ, వాటర్ తాగడానికి భయపడడం కానీ,
0: ఓకే.
1: హైడ్రోఫోబియా అంటుంది దాన్ని.
0: అవును సార్.
1: సో దాని తనంతట అదే తెలియకుండా మాట్లాడడం, చాలా డిటోరేట్ అయినప్పుడు కోమాలకు పోవడం, పేషెంట్
0: ఓకే.
1: చనిపోవడం జరుగుతుంది. సో ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టడం చాలా కష్టం.
0: ఓకే సార్. మొదటగా ఎవరికైనా ఒకరికి కుక్క కానివ్వండి, ఏదైనా ఒక జంతువు కరిస్తే ప్రాథమికంగా చేయాల్సిన పనులు ఏంటివి సార్?
1: యా మనము అందరం గుర్తుంచుకోవాల్సిన సింపుల్ మెజర్స్, చాలామంది చేయాల్సిన పద్ధతి ఇదే అండి. ఎప్పుడైనా కరవగానే ఆ టెన్షన్ పడకూడదు. ఫస్ట్ టెన్షన్ పడ్డప్పుడు మనకు బ్లడ్ ఫ్లో అనేది ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది, కాబట్టి టెన్షన్ పడకుండా దగ్గరలో మనకి ఏదైనా ట్యాప్ కానీ, రన్నింగ్ వాటర్ అంటారు,
0: రన్నింగ్ వాటర్. అవును
1: సో
0: సార్.
1: వాటర్ను పోస్తూ మనకి ఇంట్లో ఏ సబ్బు ఉన్నా పర్వాలేదు, మనం బాత్ సోప్ అంటాం, ఏ
0: అవును.
1: దేనితోనైనా మనం వాష్ చేస్తూ 10 to 15 మినిట్స్ వరకు కడుగుతూనే ఉండాలి.
0: అవును.
1: డీప్ ప్రెషర్ అప్లై చేయకుండా చూసుకోవాలి. దాని తర్వాత దానికి తాళ్ళు కట్టడం కానీ, మన పాపం కడితే మనకు బ్లడ్ ఫ్లో పెరగకుండా ఉండడానికి
0: అవును
1: తాళ్ళు కట్టడం, ఇట్లాంటివి ఏమి చేయకూడదు.
0: చేయదు. ఓకే.
1: రన్నింగ్ వాటర్లో కడిగి దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే బెటర్ ఆప్షన్ ఉంటుంది.
0: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనము కుక్కల విషయానికి వస్తే కనుక 2 రకాలు, ఒకటి పెంపుడు కుక్క అనుకుంటాం, రెండోది వీధి కుక్కలు అనుకుంటాం.
1: అవును.
0: అంటే పెంపుడు కుక్క కరిచినా వీధి కుక్క కరిచినా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందేనా?
1: ఎవరైనా కూడా ఏదైనా కూడా వచ్చే ఛాన్స్ 1% ఉన్నా కూడా, ఆ 1% వస్తే మాత్రం పేషెంట్ ప్రాణానికి 99 కాదు 100% రిస్కే ఉంటుంది. కాబట్టి ఏ కుక్క గరిచినా కూడా కంపల్సరీ తీసుకోవాలని చెప్తాను.
0: ఓకే. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు రేబిస్ టీకాలు అంటాం సార్,
1: ఎస్
0: అంటే ఇది కుక్క కాటు వేసిన తర్వాత, ఏదైనా ఒక జంతువు కాటు వేసిన తర్వాతనే తీసుకోవచ్చా, లేదంటే ముందు కూడా తీసుకుని, ఇప్పుడు మనం కొన్ని వ్యాధులకు ప్రీ వ్యాక్సినేషన్ కూడా
1: అవును
0: తీసుకుంటా ఉంటాం కదా సార్, అలాంటి అవకాశం ఏదైనా ఉంటుందా?
1: 100% ఉందండి. ఇప్పుడు వెటర్నరీ డాక్టర్స్ కావచ్చు,
0: అవును.
1: లేదంటే మనకు పెంపుడు జంతువులను మనం చూసుకునే క్లినిక్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఆ క్లినిక్స్లో పనిచేసే టెక్నీషియన్స్ కావచ్చు, ఇంట్లో మన పెంపుడు జంతువులు మనం రెగ్యులర్గా చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా మనం ముందే ఎక్స్పోజర్ ప్రిఫైలాక్సిస్ తీసుకోవచ్చు. దాన్ని ప్రీ ఎక్స్పోజర్ ప్రిఫైలాక్సిస్ అంటాం.
0: ఓకే.
1: దానికి 2 డోసెస్ ఇస్తాం జనరల్గా. 2 డోసెస్ అంటే 0, 7th డే నాడు, అంటే ఇవాళ ఇస్తే మళ్ళీ 7వ రోజు సెకండ్ డోస్ ఇస్తాం. యాక్చువల్లీ ఇది ఇచ్చింది సరిపోయిందా లేదా అనేది కూడా మనం టైటర్స్ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. టైటర్స్ అంటే ఏంటంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ మనకి ఎంత డెవలప్ అయింది బాడీలో.
0: ఓకే.
1: సో సీరం బ్లడ్ టెస్ట్ ద్వారా చేసుకుంటాం. మోర్ దాన్ 0.5 ఆర్ మోర్ యూనిట్స్ పర్ ఎంఎల్ ఉంటే మనకు ఓకే ఇమ్యూనైజ్ అయినట్టు దానికి అర్థం.
0: అలాగే డాక్టర్ గారు, మామూలుగా ఏమనుకుంటారంటే ఎవరైనా సాధారణ ప్రజలు, కుక్క కరిస్తేనే నాకు రేబీస్ వ్యాధి వస్తుంది అనుకుంటే, వాళ్ళని కరవడమే కాకుండా నాకి నా కూడా ఇలాంటివి చేసినా కూడా వచ్చే అవకాశం ఉంటుందా సార్?
1: వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఎప్పుడైనా కూడా రేబీస్ వైరస్ అనేది జంతువుల లాలాజలంలో ఉంటుంది.
0: ఓకే.
1: ఆ లాలాజలం ద్వారా మాత్రమే మనకు స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఏదైనా కట్ ఇంజరీ ఉందనుకుందాం, చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ మనం కట్ అయిపోయి ఉంటుంది,
0: అవును సార్.
1: వుండ్ ఓపెన్ ఉంటుంది, దాన్ని మనం నాకింది అనుకోండి, ఆ లాలాజలం దాని కాంటాక్ట్లో వెళ్ళిపోతుంది, కాబట్టి వైరస్ ఖచ్చితంగా సంక్రమించే అవకాశం ఉంటుంది. చాలామంది కుక్కల్ని ముద్దులు పెట్టుకుంటూ ఉంటాం, సో అది తెలియకుండా మనం చేస్తాము కానీ, బట్ ఒకవేళ రేబీస్ ఇన్ఫెక్టెడ్ వైరస్ ఉంది అంటే మాత్రం కంపల్సరీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది.
0: ఓకే. అలాగే ఇంతకుముందు మనము కుక్క కాటుకి మనము నా అంటే మా చిన్న కాలంలో చూసిందంటే 14 టీకాలు వేసుకోవాలి అలా. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో అందులో మార్పులు ఎలా ఉన్నాయి? అలాగే ఇదేమైనా కోర్స్ లాగా ఉంటుందా సార్ టీకా తీసుకోవడం అనేది?
1: అవునండి. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు విన్నాను, ఎందుకంటే బొడ్డు చుట్టూ 21 సూదులు పడతాయి ఇవన్నీ చెప్పేవాళ్ళు, బట్ అప్పుడు మనకు తెలియదు, అప్పుడు పసరు మందు దాయించడం ఇలాంటి ఏదో చేసి అప్పుడు బయటపడేవాళ్ళం, అది ఎంతవరకు అనేది తెలియదు. ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో మనకు WHO గైడ్లైన్స్ ప్రకారం ఐదర్ 3, 4 డోసెస్ ఆర్ 5 డోసెస్ అని రికమెండ్ చేస్తుంది. కొన్ని కంట్రీస్లో 4 డోసెస్ రికమెండ్ చేస్తారు, మన కంట్రీలో అయితే 4 to 5 డోసెస్. జనరల్గా అయితే 0, 3, 7, 14, 28 ఈ డేస్ ప్రకారమే క్యాల్కులేట్ చేస్తూ మనం వ్యాక్సినేషన్ ఇస్తాం. సో దాని గైడ్లైన్స్ ప్రకారం మనం పోవాల్సిందే.
0: అంటే ఈ మీరు చెప్పిన ఈ 5, 0, 3, 5 డోసెస్ అని ఏమైతే అన్నారో అవి ఖచ్చితంగా అన్ని కంప్లీట్ చేయాల్సిందే సార్? ఎవరైనా మధ్యలో ఆపేస్తే ప్రమాదం ఏమైనా ఉంటుందా సార్?
1: ఏదైనా కూడా అండి, వ్యాక్సిన్ అనేది ఒక 5 డోసులు ఇచ్చారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అంటే

0: దానికి 100% ఎఫికసీ అనేది ఆ డోస్ ప్రకారం వేసుకుంటేనే మనకు సక్సెస్ రేట్ అన్నట్టు.
1: అవును అవును.
0: లేదు రావచ్చా రాకపోవచ్చా అనేది ఇండివిజువల్ బేసిస్ మీద, మన ఇమ్యూనిటీ లెవెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇమ్యూనిటీ బాగా బాగా ఉందనుకోండి, మనం 3 డోసెస్ పడ్డా కూడా 99.9% ప్రొటెక్షన్ ఉండొచ్చు. బట్ గైడ్ లైన్స్ అనేది ఏం చేస్తుంది, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి పేషెంట్స్ మీద ప్రయోగాలు చేసి ఎంతవరకు ఉంటే మనకు సేఫ్టీ అనేది చెప్తుంది. కాబట్టి వీ హావ్ టు గో ఫర్ అకార్డింగ్ టు ద రూల్స్.
1: ఓకే సార్. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు బయట పార్కులో కానీ ఎక్కడైనా ఆడుతున్నప్పుడు కానీ లేదా పెంపుడు జంతువులతో ఆడుతున్నప్పుడు కానీ తల్లిదండ్రులుగా వీళ్ళ బాధ్యత ఏంది? వాళ్ళు జంతువులతో ఆడుతున్నప్పుడు వీళ్ళు పిల్లలను రక్షించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలంటారు?
0: ఓన్లీ అంటే ఎవరైనా కూడా పిల్లలు ఆడేటప్పుడు మన అబ్జర్వేషన్ స్కిల్స్, ఏ పేరెంట్ అయినా బాబు ఎక్కడైనా పడుతున్నాడా కింద పడుతున్నాడా దెబ్బలు తాకుతాయి ఇంత మనం ఎంత అబ్జర్వ్ చేస్తామో, అలాగే పెట్ డాగ్స్తో మనం ఆడినప్పుడు కూడా తెలియకుండానే మనకు ఫ్రెండ్లీ బేసిస్ని ఆడుకుంటూ ఆడుకుంటూ కూడా చిన్న స్క్రాచ్ పడ్డది అనుకోండి, బ్లడ్ బయటికి లీక్ అవుతుందా లేదా అని చిన్న సింపుల్ అబ్జర్వేషన్ సరిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ లీకింగ్ రెడ్ కలర్ మార్క్ వచ్చినా కూడా వ్యాక్సినేషన్కు తీసుకెళ్లాల్సిందే. ఒకవేళ లీక్ అవ్వలేదు, మనకు ఓన్లీ స్క్రాచ్ లాగానే కనబడుతుంది, దాన్ని కేటగిరీ 1 లాగా మనం చూస్తాం కాబట్టి వ్యాక్సినేషన్ 100% నాట్ రికమెండెడ్. సో ఏదైనా పేషెంట్గా మనం కాకముందే పేరెంట్స్ బాధ్యత పిల్లల విషయంలో అనేది అంత దాకా వెళ్లకుండా చూసుకోవడం మన బాధ్యత.
1: ఓకే. అలాగే ఇప్పుడు అంటే మనం కుక్కను మాత్రమే బేసిస్గా తీసుకుంటే ప్రతి కుక్కలో ఖచ్చితంగా రేబిస్ వైరస్ ఉండే అవకాశం ఉంటుందా సార్?
0: లేదండి, మనకు కనబడే కుక్కలలో 80 నుంచి 90% రేబిస్ వైరస్ ఉండకపోవచ్చు.
1: ఓకే.
0: బట్ ఏదైతే 10% అనుకుంటున్నామో ఆ 10%లో వన్స్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ మీన్స్ అది మనల్ని కరవడం ఒక మనిషి తర్వాత ఇంకో మనిషిని కరవడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఇత్విన్ 10 to 15 డేస్ లోపలనే చనిపోయే అవకాశం 99 కాదు 100% ఉంటుంది. సో అలా మనం అబ్జర్వ్, అందుకే వెనకట చెప్పేవాళ్ళు ఏంటంటే కుక్క చనిపోయిందా లేదా అబ్జర్వ్ చేయండి అని వెనకటి వాళ్ళు చెప్పేవాళ్ళు. సో అప్పుడు చెప్పిన రూల్ అది కరెక్టే, 10-15 రోజులలో చనిపోయిందంటే రేబీస్ ఇన్ఫెక్టెడ్
1: అయినట్టే.
0: అందుకే మనం ఎన్ని కుక్కలు కరిచినా కూడా మనకి ఇంతమంది ఎన్ని కుక్కలు ఉన్నా కూడా మనకి ఎందుకు అంటే ఎఫెక్ట్ అవ్వకపోవడానికి కారణం 80 నుంచి 90% ఇన్ఫెక్ట్ అయ్యి
1: ఉండకపోవచ్చు. ఓకే సార్. అలాగే డాక్టర్ గారు, ఏ కుక్క కాటుకైనా సరే ఒకే రకమైన వ్యాక్సినేషన్ ఉంటుందా? అంటే ఒక గీకిన దానికి కానీ కరిచిన దానికి కానీ తేడా ఉంటుంది కదా సార్, ఇందులో ఎలాంటి వేరియేషన్ ఉంటుంది వ్యాక్సినేషన్?
0: WHO గైడ్లైన్స్ ప్రకారం మనం కేటగిరీ 1, 2, 3 అని తీసుకొచ్చారు. కేటగిరీ 1 అంటే ఓన్లీ జస్ట్ నాకైతే స్కిన్ అబ్రేడెడ్ లేకుండా నార్మల్ స్కిన్ మీద, అది కేటగిరీ 1 కింద తీసుకుంటాం కాబట్టి ఏం వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేటగిరీ 2 కానీ 3 కానీ ఏదైనా నేను చెప్పినట్టు చిన్న ఘాటు పడి మనకు బ్లడ్ కనబడినా, ఈవెన్ డ్రాప్ కనబడినా, రెడ్నెస్ వచ్చినా, లేదంటే మనకు ఒకవేళ డీప్ కట్, కొన్నిసార్లు మనకు కండరాలు పట్టేసి డైరెక్ట్ పీక్తూ ఉంటాయి, చాలా మంది మనము న్యూస్ పేపర్లు చూస్తూ ఉంటాం. సో మెడ దగ్గర కానీ ఛాతి కండరాల మీద కానీ తల మీద కానీ కరిచిందని చెప్పి చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు 100% రిస్క్ జోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి కేటగిరీ 3 కింద తీసుకుంటాం. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా కూడా వితిన్ ద స్పాన్ ఆఫ్ 24 అవర్స్ లోపలనే ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది రికమెండ్ చేస్తాం. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎక్కడ అంటే మన ఏదైతే ఇంజురీస్ అయిట్ ఉంటుందో 20 యూనిట్స్ పర్ కేజీ బాడీ వెయిట్,
1: ఓకే,
0: లెక్క కట్టి ఆ వెయిట్ ఎంత ఉన్నదో వాళ్ళది క్యాలిక్యులేట్ చేసుకుని ఎక్కడైతే ఊండ్ సైట్ ఉంటుందో ఇంజెక్షన్స్ మల్టిపుల్ సైట్లలో మనం ఇంజెక్షన్ ఇమ్యూనోగ్లోబులిన్ ఇస్తాం. అదేంటంటే ఇమ్మీడియట్గా మనకు ఈ వైరస్ను అక్కడే ఆ ఏరియాలని చంపడానికి ట్రై చేస్తుంది. సెకండ్ థింగ్, వితిన్ 24 అవర్స్ to 48 అవర్స్ లోపల మనం వ్యాక్సినేషన్ రికమెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇమ్యూనోగ్లోబులిన్ సపరేట్, వ్యాక్సిన్ కంపల్సరీ సపరేట్. ఇది ఎవరికి రికమెండ్ చేస్తామంటే డీప్ కట్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ. వైరస్ ఒకవేళ డీప్ ప్లేన్స్లోకి స్కిన్ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనం ఆపలేం కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వైరస్ను చంపడానికి మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ఇమ్యూనోగ్లోబులిన్స్ రికమెండ్ చేస్తాం. సో అట్లా మనం ప్రొవైడ్ అవుతాం.
1: అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు రేబీస్ అనేది ప్రాణాంతక వ్యాధి అని మీరు చెప్తున్నారు, దీన్ని నివారించేందుకు వ్యక్తిగత స్థాయిలో, సమాజ స్థాయిలో, అలాగే స్థానిక సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు ఏం చేయాలంటారు దీన్ని నివారించేందుకు?
0: ఇప్పుడు మనం వ్యక్తిగతంగా తీసుకుందాం అనుకుందాం. వ్యక్తిగత అంటే మనం ఇంట్లో పెంచుకుంటున్నట్టు అనుకుంటే కంపల్సరీ వ్యాక్సినేషన్స్ అనేది పెడ్డాక్స్కి అనేది మనం వేయించాల్సిందే. ఈవెన్ మన వీధి కుక్కలను కూడా ఇంట్లో పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాటిని కూడా మనలాగానే మన పిల్లలకి ఎలా అయితే వ్యాక్సినేషన్ చేసుకుంటామో పెడ్డాక్ క్లినిక్స్ వెళ్ళి వాటి దగ్గర కూడా వాటికి కూడా వ్యాక్సినేషన్ ఇప్పిస్తే మనం సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే సొసైటీ విషయానికి వచ్చినామనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక కుక్క మనకు రేబీస్ ఇన్ఫెక్టెడ్ లాగా అనిపిస్తుంది, ఎలా గుర్తించడం అంటే మనకి ఇరిటేట్ అవ్వడము, ప్రతి ఒక్కరి మీద కరవడానికి ప్రయత్నించడము, అలాంటి కుక్కల్ని ఇమీడియట్గా మనం ఏంటంటే రికగ్నైజ్ చేసి దగ్గరలో ఉన్న మనకు ఈ బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళకు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఇంకో కుక్క నుంచి ఒక కుక్కకు స్ప్రెడ్ కాకుండా ఆపగలుగుతాము, ఒక మనిషి కాటు వేసి ఒక ప్రాణాన్ని దాకా కాపాడగలుగుతాం మనం.
1: అలాగే డాక్టర్ గారు, చివరిగా ఈ ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా మీరు శ్రోతలకు ఇవ్వాలనుకున్న సందేశం ఏమిటి?
0: యా, ఇప్పుడు ఏంటంటే ఈ యాంటీ రేబీస్ దినోత్సవం అనేది ఎప్పుడైనా ఈ సెప్టెంబర్ 28 నాడు ఈసారి కొత్తగా థీమ్ ఏంటి, ఆల్ టుగెదర్ అనే వర్డ్ ఇచ్చారు. ఆల్ టుగెదర్ మీన్స్ హ్యూమన్స్, ఎనిమల్స్, సొసైటీ.

0: ఆల్ టుగెదర్ అందరం కలిసికట్టుగా మనము జాగ్రత్త పడితేనే మంచి సొసైటీని నిర్మించగలుగుతామని దీని ప్రోవర్బ్. సో ఎవరైనా కూడా మన బేసిస్లో మన ఇండివిజువల్స్ కావచ్చు, మన పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరైనా మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఒకవేళ కుక్కగాడు జరిగింది అనుకోండి, నేను చెప్పిన వాటిలో త్వరగా మనకు వాష్ చేసుకొని తొందరగా దగ్గరలో ఉన్న పిహెచ్సి సెంటర్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ సెక్టర్లు ఎక్కడైనా కానీ తొందరగా ఇమీడియట్గా వ్యాక్సినేషన్ తీసుకుని డాక్టర్ సలహా మేరకు తీసుకోగలిగితే 100% మనం రేబిస్ బారి నుంచి బయటపడవచ్చు. వన్స్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్, మనం వ్యాక్సినేషన్ ఏం కాదులే అని మనం 2 రోజుల తర్వాత చేద్దాంలే అనుకుంటే, వన్స్ ఎఫెక్ట్ అయితే మాత్రం 100% ప్రాణానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది.
1: విన్నారుగా శ్రోతలారా, రేబిస్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ సరైన అవగాహన, సకాలంలో ప్రథమ చికిత్స, అవసరమైన టీకాలు తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చునని డాక్టర్ గారు చెప్తున్నారు. అలాగే జంతువు కరిచినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా గాయాన్ని వెంటనే సబ్బుతోటి కానీ పారే నీటితో అంటే ట్యాప్ నీటితో కానీ కనీసం 15 నిమిషాల పాటు శుభ్రంగా కడిగి తక్షణమే అందుబాటులో ఉన్న వైద్య సహాయాన్ని పొందాలి. రేబిస్పై అవగాహన అనేది మనకే కాదు మన కుటుంబానికి, మన సమాజానికి, తద్వారా ఒక ఆరోగ్యమైన దేశాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. రేబిస్ రహిత సమాజం మనందరి బాధ్యత. ఈ సందేశాన్ని అందరికీ చేరవేద్దాం. అలాగే రేబిస్ వ్యాధి నివారణ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, టీకాల ప్రాముఖ్యత గురించి మన స్టూడియోస్కు వచ్చి వారి విలువైన సమయాన్ని, సమాచారాన్ని మనకు అందించినటువంటి డాక్టర్ ప్రసాద్ వేముల గారికి మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం సార్.
0: థ్యాంక్ యూ అండి. మీరు ఇంతవరకు రేబిస్పై అవగాహన, ప్రాణాలకు రక్షణ, ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా జనరల్ ఫిజిషియన్ ప్రసాద్ వేముల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జాన్ బి హిగ్గిన్స్ గారి కర్ణాటక గాత్ర సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జాన్ బి హిగ్గిన్స్ ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం వింటున్నారు.

మీరింతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జాన్ బి హిగ్గిన్స్ ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో వింటారు మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ఈ ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి నిలయముల సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా వినబోయే పాట పెద్ద చిత్రం నుండి మోహిత్ చౌహాన్ పాడిన పాట, బాలాజీ రచన, సంగీతం ఏఆర్ రహమాన్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట తెలుసు కదా చిత్రం నుండి కార్తీక్ అద్వితీయ పాడిన పాట. గీత రచన కృష్ణకాంత్, సంగీతం థమన్.

ఊరి పేరు భైరవ కోన చిత్రం నుండి రామ్ మిర్యాల పాడిన పాట, గీత రచన శేఖర్ చంద్ర, సంగీతం శేఖర్ చంద్ర.

అతిథి దేవోభవ చిత్రం నుండి సిడ్ శ్రీరామ్ నూతన మోహన్ పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం శేఖర్ చంద్ర.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు, చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట అరవింద సమేత వీర రాఘవ చిత్రం నుండి అర్మాన్ మాలిక్ పాడిన పాట, సంగీతం థమన్.

0: వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

పరిసరాల స్వచ్ఛతే మహారోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగస్వాములు అవుదాం, ఆరోగ్య భారత్ను సాకారం చేద్దాం.

ఆకాశవాణి నిలయంలో సమయం 9:30. ఈ సమయంలో శ్రోతలు వింటున్నారు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. ఇప్పుడు వినబోయే పాట పరదేశీ చిత్రం నుండి. మనో సంగీత శుభ పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. పరిసరాల స్వచ్ఛతే మహారోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగస్వాములవుదాం, ఆరోగ్య భారత్ను సాకారం చేద్దాం.

శ్రోతలు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట బీరువా చిత్రం నుండి. దీపక్, ఎంఎం మాన్సి గానం, సంగీతం తమన్, రచన శ్రీమణి.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట రొటీన్ లవ్ స్టోరీ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జేమేయర్.

ప్రేమికుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణన్, ఎస్బీబీ పల్లవి పాడిన పాట. గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంతటితో ఈనాటి చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది.

మరికాసేపట్లో వింటారు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు దేశం షహీదే ఆజాం భగత్ సింగ్ 119వ జయంతిని జరుపుకుంటోంది. 1907లో ఇదే రోజున ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని లయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. విప్లవకారుల కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ 7 తోబుట్టువులలో 2వ వారు. ఆయన్ని ప్రేమగా భగన్వాలా అని పిలిచేవారు. రాజ్గురు సుఖదేవులతో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఆయన తన పేరుకు సార్థకత చేకూర్చారు. పర్యాటక రంగం కోసం ఒక జాతీయ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాన్ని నిర్మించేందుకు కేంద్రం ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది వినియోగదారులకు ఒక ఉమ్మడి డిజిటల్ వేదికపై విస్తృత శ్రేణి ఉత్పత్తులు సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న భారత మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. బ్యాంకుల 3 రోజుల దేశవ్యాప్త సమ్మె వాయిదా పడింది. దీంతో ఈ రోజు నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. నిన్న రాత్రి ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు యుఎఫ్బియు ప్రకటించింది. భారత్ తన నిరంతర మానవతా సహాయంలో భాగంగా కాబూల్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రాణరక్షక మందులు, వైద్య సామాగ్రిని పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అందిస్తున్న మానవతా సహాయంలో ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం 11:00 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా వానా చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి కమలాకర్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ రోజీ. దసరా చిత్రం నుండి రామ్ మిర్యాలాడి పాడిన పాట వింటారు. కాసల శ్యామ్స్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం.

0: అంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఆడిన ఆట అష్టాచెమ్మ. ఇప్పుడు అష్టాచెమ్మ మూవీ నుంచి శ్రీకృష్ణ పాడిన పాట వింటారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ఆరెంజ్ మూవీ నుంచి సాహిల్ హదా అండ్ చిన్మయ్ పాడిన పాట వనమాలి సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు ఆరు చిత్రం నుంచి టిప్పు సుమంగళి పాడిన పాట వింటారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట గబ్బర్ సింగ్ మూవీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట. సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు, ఎవడి డప్పుడు కొట్టండా.

మీ ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు రేసుగురం చిత్రం నుంచి సింహ దివ్య గంగా పాడిన పాట వింటారు. వరికుప్పల యాదగిరి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ద వారియర్ చిత్రం నుంచి సింబు హరిప్రియ పాడిన పాట. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 10:40 దాటి 57 సెకండ్లు. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట సిరివేనెల సాహిత్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు ఆవార చిత్రం నుంచి హరిచరణ్ తన్వి పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా సరిలేరు నీకెవరు చిత్రం నుండి మధుప్రియ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం.

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఒక మీడియా నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగే ద కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. యోగా ధ్యానంతో అద్భుత ఫలితాలు వస్తాయని మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సంస్థ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్తో కలిసి 5 ఏళ్ల పాటు పనిచేసేందుకు నిన్న సాయంత్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి దీని నిర్మాణం కోసం చేసిన రుణాన్ని కేంద్రం చెల్లించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆమోదించి ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. నిన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులు బీసీ హక్కుల సాధనపై చర్చించారు. దుబాయ్లో సేవా స్పూర్తి, సామాజిక భాగస్వామ్యం, జాతీయ నిబద్దతను ప్రోత్సహించేందుకు భారత కాన్సులేట్ సేవా పక్షోత్సవంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిన్న నిర్వహించిన వికసిత్ భారత్ రన్ 2026లో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఫిట్నెస్ రన్ను భారత కాన్సులేట్ జనరల్ ఇండియన్ పీపుల్స్ ఫోరం సహకారంతో ప్రతిష్టాత్మకమైన దుబాయ్ ఫ్రేమ్ సమీపంలో నిర్వహించారు. ములుగు జిల్లా మేడారంలో 2 ఏళ్లకోసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ చిన్న జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు జాతర జరుగుతుందని తెలిపారు. 17వ తేదీన మండమెలిగే పూజల ప్రారంభం, 18న మండమెలిగే పండగ పూజల కొనసాగింపు, 19న భక్తుల మొక్కుల చెల్లింపు, 20న మండమెలిగే ముగింపు కార్యక్రమాలుంటాయి. ఆసియా క్రీడలు 2026లో పురుషుల సింగిల్స్ స్క్వాష్, మహిళల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అభయ్ సింగ్, అనహత్ సింగ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయం అభయ్ సింగ్ ఏళ్ల తరబడి కృషి, నైపుణ్యం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యుత్తమ క్రీడాకారులతో పోటీ పడుతూ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన అనహత్ సింగ్ను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్ కు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు మండే స్పెషల్ వెండితెర ఆజాద్ బాహులు, రౌద్ర నటనకు నగీషులద్దిన తాండ్ర పాపారాయలు, రెండో తరం హీరోల సింహస్వప్నం, మాస్ హీరోలను తన సహజ గాంభీర్య వర్చస్సుతో మనసు దోచిన ఖైదీ రుద్రయ్య, భక్తి రససంద్రంలో అమోఘమైన పాత్రలకు జీవం పోసిన భక్త కన్నప్ప, చిలక గోరింకల తన సినీ ప్రయాణంలో మరపురాని చిత్రాలతో మెప్పించిన సుప్రభాత రాజసం, రెబల్ స్టార్గా స్వర్ణాక్షరాలతో సుప్రస్థానాన్ని లెక్కించుకున్న మేటి నటులు మన హీరో కృష్ణరాజు. ఈరోజు గుర్తుకోసిన కార్యక్రమంలో ఆయన నటించి అఖండ విజయం సాధించిన అపురూప చిత్రాల నుంచి మధుర గీతాలను విని ఆస్వాదిద్దాం.

ఒకవైపు వెండితెర వెలుపలుగా విరాజిల్లుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత కృష్ణ, శోభన్ బాబులు ఓ వెలుగు వెలుగుతున్నారు. అయినప్పటికీ నటనే అద్భుతంగా, నటనే అదృష్టంగా భావించి హీరోగా తన ముద్ర వేసుకున్నారు విలక్షణ మేనరిజంతో కృష్ణంరాజు. ముఖ్యంగా దర్శకులు బాబుతో కలిసి భక్త కన్నప్ప తర్వాత మరి మాస్ హీరోగా దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబోలో వచ్చినటువంటి మొదటి సినిమా అమరదీపం. కృష్ణంరాజు ఉత్తమ నటనకు గాను బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణంరాజు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారుల జోడీలో వచ్చినటువంటి ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించి అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు మండే స్పెషల్. హీరో కృష్ణన్ రాజు నటించినటువంటి అద్భుతమైనటువంటి అఖండ విజయం సాధించిన సినిమాలోంచి ఆనిముత్యాల లాంటి పాటలు, ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటున్నాం. హీరో కృష్ణంరాజు కెరీర్లో మాస్ హెల్మెట్స్తో స్థాయిని మరో లెవెల్లో చూపించిన సినిమా కటకటాల రుద్రేయ. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తనలోని

నట విశ్వరూపాన్ని వెలికితీశారు. వాణిజ్యపరంగా ఈ మూవీ అఖండ విజయం సాధించింది. సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, కృష్ణంరాజు యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. పాటలన్నీ కూడా ఆనిముత్యాలే. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వటమే కాక మళ్లీ మళ్లీ రావాలి వీరి కాంబోలో ఒక సినిమా అనే ఎంతగా విజయం సాధించడం గొప్ప విషయం.

190 సినిమాలకు పైగా నటించిన హీరో కృష్ణంరాజు గంభీరమైన పాత్రలకు పెట్టింది పేరు. రౌద్రమైన సన్నివేశాలను చూడాలంటే వెండితెర చాలదంటే అతిశోక్తి కాదు. బొబ్బిలి బ్రహ్మణులు ఆయన నటన నభూతూన్న భవిష్యత్. అలాగే పల్నాటి పౌరుషం, తాండ్రపాపారాయుడు, బెబ్బులి, పులిబెబ్బులి, బొబ్బిలి బ్రహ్మణ, ఇలా చాలా సినిమాలు. ముఖ్యంగా బొబ్బిలి బ్రహ్మణ సినిమాలోని అసాధారణ నటనకు గాను 1984లో నంది అవార్డు అందుకున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరో కృష్ణమరాజు జీవిత విశేషాలు, సినీ విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల నుంచి ఆనుముత్యం లాంటి పాటలు వింటున్నాం. తనకు వచ్చిన అవకాశాలు, సాధించిన భారీ విజయాలు, వేసిన పాత్రలతో

ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న వండర్ఫుల్ క్రేజీతో రెబల్ స్టార్ గా ముద్ర వేసుకున్న కృష్ణంరాజు అగ్రహీరోలకు ధీటుగా అప్పటి సమయంలో భారీగా విజయం సాధించినటువంటి చిత్రాలతో దూసుకెళ్లారు. 1982లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సంచలనమైనటువంటి సినిమా త్రిశూలం, ఇందులో కృష్ణంరాజు పాత్ర అందరి హృదయాలను కొల్లగొట్టింది. పాటలు, సినిమా భారీ విజయంతో పాటు కలెక్షన్ల సునామిని క్రియేట్ చేసింది. ఆయన కెరియర్లో ది బెస్ట్ ఫిలిమ్స్లో ఒక మూవీగా ఇది రికార్డ్ క్రియేట్ చేయడం గొప్ప విషయం.

తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించినప్పటికీ తన ఆహార్యం, గంభీరమైన స్వరం, నిలువెత్తు రూపంతో అంతకు మించి ఎవరికీ సాధ్యం కాని భిన్నమైన మాస్ యాక్షన్తో అన్ని వర్గాలను, అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అవటమే కాదు, కెరీర్ పరంగా అందరిలాగానే శిఖరం చేరి ఖ్యాతిని ఆర్జించారు టాలీవుడ్లో.

కృష్ణమరాజుల యాక్షన్, విభిన్న పాత్రలో జీవించి పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి నటులు మళ్ళీ పుట్టరేబో కాబోలు అని అనిపించేంతగా ఆయన సినిమాలో ఆయన పాత్రలకు న్యాయం చేశారు. న్యాయం చేయడం కాదు, జీవించారు. అలాంటి నటులు ఈ ఇండస్ట్రీలో మళ్ళీ రాకపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఇంతటి చరిత్ర, ఇంతటి ఘనమైన కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, వాళ్ళు చేసినటువంటి సాహసాలు మళ్ళీ ఏ నటులు చేయరేమో అని అనిపిస్తుంది. టాలీవుడ్లో అంత అద్భుతమైనటువంటి, అంత అదృష్టమైనటువంటి నటులు మనకు దొరికారు.

పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలతో ఒక ప్రత్యేకమైన ఒక విశేషమైన గుర్తింపుతో పేరు సంపాదించుకున్నారు. సాంఘిక చిత్రాలతో ఓ మెరుపు మెరిశారు. అలాగా చారిత్రక చిత్రాలతోనూ అరుదైన ఘనతను సాధించిన హీరో కృష్ణంరాజు ఆయా పాత్రల్లో ఒదిగిపోయి ప్రాణప్రతిష్ఠ చేశారు. తాండ్ర పాపారాయుడు సినిమాలోని కృష్ణంరాజు నట విశ్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత అద్భుతంగా నటించారు, ఇంకొకళ్ళు చేయలేనంతగా. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టాయి. మరి ఆ మూవీలోని ఉత్తమ నటనకు గాను కృష్ణంరాజుకు నంది అవార్డు వచ్చింది.

ఇతర నిర్మాణ సంస్థలు గొప్ప అమూల్యమైన నటుడిగా శిఖర స్థానాన్ని చేరిన కృష్ణంరాజు తన సొంత నిర్మాణంలోనూ అద్భుతమైన సినిమాలను తీశారు. తన సొంత బ్యానర్లో నటించి నిర్మించిన కృష్ణవేణి, అమరదీపం, మధుర స్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, ప్రాణ స్నేహితులు, మా ఇంటి మహారాజు, యమధర్మరాజు సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్స్గా నిలిచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. అలా కూడా ఓ రేంజ్లో కూడా సక్సెస్ అయ్యారు రెబల్ స్టార్

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరో కృష్ణమరాజు జీవిత విశేషాలు, ఆయన నటించిన సినిమాల్లోని ఆనిముత్యం లాంటి పాటలు విని మనం ఎంజాయ్ చేస్తున్నాం. పీరియాడికల్ డ్రామా, ట్రాజెడీ, ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లోనూ తన మార్క్ ఏమాత్రం తగ్గకుండా నటించి తనకు తానే సాటి అని నిరూపించిన వెండితెర వేల్పు కృష్ణంరాజు గారు హీరోగా విపరీతంగా క్రేజ్లోకి వచ్చిన కాలంలో సంవత్సరానికి 10 సినిమాలకు తగ్గకుండా వివిధ పాత్రల్లో కథ సన్నివేశాలతో నటనతో కట్టిపడేశారు. అజరామర చిత్రాలతో ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని పాత్రలో జీవించి చిరస్థాయిగా నిలిచిపోయారు. తన వారసత్వంగా ప్రభాస్, హీరో ప్రభాస్ ఎలా చరిత్రను సృష్టిస్తున్నారో అందరికీ తెలిసిందే. తన సినిమాల్లో ప్రేమ, కుటుంబ బంధాలు, చారిత్రక నేపథ్యం, సాంఘిక పౌరాణిక సందేశాలు, భావి తరాలకు స్ఫూర్తినిచ్చే సన్నివేశాలు కూడా, ప్రబోధ కథలు కూడా ఉండటం ఓ విశేషం.

మేడి నటులుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. అందరి గుండెల్లో నిలిచిపోయారు. నటనకే నగీషిల దిన హీరో కృష్ణంరాజు గారు.

ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరో కృష్ణంరాజు జీవిత విశేషాలు సినీ పాటలు విని ఎంజాయ్ చేశారు కదా. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే. మీరింతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులతో కరిగిపోయే ఈ చోటనే భూమిలేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగల కలిసిపోయే ఇచ్చోటనే టి పేరిని కంగున్న చిత్రలేఖకుని కుంచి అని నశించే ఇది పిశాచులలో నిటలేక్షనుండు గజ్జగదిలించే యాడు రంగస్థలంబో. ఇది మరణదూత విదీక్షణ దృష్టలులయ నవని పాలించి భస్మ సింహాసనంబో అంటూ జీవిత పరమార్థాన్ని చెబుతూ సంఘంలోని మలినాన్ని కలంతో కడిగేశారు. కురుకుమారులు సభలు కరుణ జరిగిన అవమానమే కవితా సదస్సులో తనకు జరిగిందన్నారు. తన కవితలతో, తన అక్షర పాణాలతో సమాజాన్ని, సమాజంలోని నాయకులను, యావత్ ప్రపంచాన్ని కదిలించిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు ఈరోజు ఆ మహాకవీంద్రుని జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు. మార్పు కోసం, రేపటి భావితరాల కోసం.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ నేను లోకల్ చిత్రం నుంచి. నరేష్ అయ్యర్, మనీషా ఎరబత్తిని పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గురం జాషువా గారి జయంతి సందర్భంగా ఆ మహాకవి గురించి కొన్ని మాటలు మాత్రమే అక్షర ఆక్రోశానికి అవధులు లేని బిరుదులన్నీ వరుస కట్టాయి. కవి విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్గా ఇంకా ఎన్నో ఏమిస్తే సరిపోతుంది ఆ మహాకవికి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్, సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడ్పడబోయ్ అని యావత్ జాతిని తన అక్షరాల ద్వారా, రచనల ద్వారా చైతన్యపరిచిన కవి శ్రీ గురుజాడ అప్పారావు గారు. నిజమే కదా, సమాజం అన్నాక రకరకాల మనుషులు, విభిన్న రకాల సంస్కృతులు, సాంప్రదాయాలు, ఎన్నో రకాల పనులు చేసే వివిధ కుల వృత్తుల వారు, వైవిధ్యంగా చేసే వ్యాపారులు, ఇంకా అంచనా కందని మరెన్నో వివిధ భిన్న మనస్తత్వాల మనుషుల కలబోత ఈ సభ్య సమాజం. అలాంటి సమాజంలో ఒకరిపై మరొకరు ఆధారపడుతూ జీవనం సాగిస్తూ పరాయి అవసరం లేకుండా బ్రతకలేని మనుషులమని తెలిసినా కూడా తెలివైన లోక జ్ఞానులు వివక్షను ఎందుకు దూరం చేయలేకపోతున్నారు, నేటికీ అంతు చిక్కని ప్రశ్న. అక్కడ నుంచి అక్షర కరటం ఊపిరిపోసుకుంది. అక్కడి నుంచే కలం కథమై కథన రంగంలో కథగా మలిచి కథకుల్ని కథన రంగంలో దూకే వీరుల్ని తయారు చేసింది. అక్షర బాణాలను ఎక్కుపెట్టింది జాషువా గారి రూపంలో. సమాజాన్ని చైతన్యపరిచింది. శభాష్ అనిపించుకోవటమే కాదు, భావి తరాలకు సభ్య సమాజం ఎలా ఉండాలో దారి చూపించింది.

మీరు విన్నా పాట మగధీర సినిమా నుంచి. చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన కలం నుంచి వచ్చిన కొన్ని అక్షర తూటాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రతిభకు మతం అద్దుతారా? కలానికి కులం ఆపాదిస్తారా? అక్షరానికి అడ్డుపడతారా? అదుపు చేస్తారా? సాధ్యమేనా? అందుకే జాతిని జాగృతం చేసేందుకు, అప్పటికప్పుడు తట్టిలేపేందుకు, చైతన్య జ్వాలను రగిలించేందుకు, బండకు పట్టిన పాకురులా అంటుకున్న మూఢ విశ్వాసాలను చిత్తభస్మం చేసేందుకు యుగయుగాన కవుల రూపంలో అరుదుగా ఉద్భవిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు కవి కోకిల గుర్రం జాషువా గారు. కవి కలంబున గల యలంకార రచన కలదు కలదోయి శిల్పి నీ యులి ముఖమున కాకపోయిన బెను రాతి కంభములకు గుసుమవల్లరు లేరీతి గురిచినావు అంటారు. కవి కలానికి ఉండే అలంకార రచనాశక్తి నీ ఉలికి కూడా ఉన్నది. లేకపోతే కఠినమైన రాతి స్తంభములో పూలు లేత కొమ్మలను, పూల గుత్తులను ఎట్ల చెక్కగలిగావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నలా ఉన్నప్పటికీ జీవిత సత్యాన్ని చెప్పారు. అంత అద్భుతమైనటువంటి ఈ యుగంలో ఉద్భవించినటువంటి కవి వైతాళిక మహాకవి గుర్రం జాషువా గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువ గారి జయంతి సందర్భంగా ఆయన కవిత్వంలోని కొన్ని పలుకులను గుర్తు చేసుకుంటున్నాం. అందరూ సమసమాజ స్థాపన గురించే మాట్లాడుకునేవారే కాని సమానత్వం అనేది కొందరికేనా? తినేది అన్నమేగా పండించేవారు ఎవరైతేనేమి? కాగితం మీద రాసింది అక్షరాలే కదా, రాసింది ఎవరైతేనేమి? భావ ప్రకటన ద్వారా సమాజాన్ని, సంఘాన్ని, యావత్ మానవ సమాజాన్ని మంచివైపు ప్రభావం చూపగలిగినప్పుడు, మార్పు మంచిదైనప్పుడు వ్యక్తి ఏ వర్గం వారైతేనేమి? ఇలా ఎన్ని రకాల వివక్షలను ఎదుర్కొని మానవ సమాజంలో వేళ్లూనుకుపోయిన ఛాందస మూఢత్వాలను తన విశాల వసుదైక భావ ఆలోచనల అక్షర విన్యాసాలతో, కావ్య కిరణాలతో, రచనారణంతో, కవితా కథన రంగంతో సమూల మార్పును తీసుకొచ్చిన ఆధునిక తెలుగు వెలుగు కవి వైతాళికులు గుర్రం జాషువ గారు. ముప్పు ఘటించి వీని కులమున్, గలిమిన్ గుబలించి దేహమున్, విప్పి ఎనర్చు నీ భరత వీరుని పాదము కందకుండాగాన్, చెప్పులు గుట్టి జీవనం సేయుగాని, నిరాకరింపలేదెప్పుడు నప్పు వడ్డది సుమి భారతావని విని సేవకున్. ఎంత మంచి పద్యం కదా! ఇతని కులాన్ని, సంపదను దోచి హాని తలపెట్టే శరీరాన్ని పిప్పి చేసే ఈ భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఈ పని చెయ్యనని తిరస్కరించలేదు. ఇతని సేవలకు భారత ప్రజలు బాకీపడ్డారు సుమా అని చెబుతారు. ఎంత మంచి వాక్యము, ఎంత సందేశం ఉంది! ఎలాంటి జీవన స్థితిగతులు ఇందులో ఇమిడి ఉన్నాయి! ఎలాంటి ముందు చూపు ఉంది! ఎంత వాస్తవికత అందులో దాగి ఉంది అనేది అర్థం చేసుకోవాలి. మతాలు, కులాలు ఇవన్నీ మనము ఏర్పరచుకున్నవి, కానీ అక్షరం అలా కాదు కదా. అక్షరం చైతన్యపరుస్తుంది, అక్షరం దారి చూపిస్తుంది, అక్షరం ఆవిష్కరణలు చేస్తుంది, చేసే విధంగా ఉసుగొలుపుతుంది అనే సత్యాన్ని గ్రహించినప్పుడే మనం విజ్ఞులమవుతాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో

భారత్ నేరుగా సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇక వార్తల వివరంగా, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలుచేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయమున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు, సంకల్పానికి

ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.

0: లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచీ నగోయాలో ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్ శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల అండర్ 78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు 17 రజతాలు 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గురం జాషువ గారి జయంతి సందర్భంగా ఆయన కలం నుంచి వచ్చిన కవితల చరిలోని కొన్ని మాటలను, ఆయన కవితా రచనలకు సంబంధించిన కొన్ని వాక్యాలను గుర్తు చేసుకుంటున్నాం. ప్రముఖంగా ఆయన రాసినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి కవిత గబిలం. గబిలం పట్ల జాలిని చూపుతూ, నరుని కష్టపెట్టి నారాయణను కొల్చు ధర్మశీలులున్న ధరణి మీద కాలు మోపలేక గబ్బిలం ఒక్కటే చరణ యుగల దివికి సాచి నడుచు అంటూ రాశారు. ఎంత సాహిత్యం, ఎంత వాస్తవం, ఎంత సత్యం ఉంది. ఎలా జీవనశైలి మార్చుకోవాలి, పక్షులకు లేని న్యాయం మనకుంటుందా, ఈ ప్రకృతిని వెళ్ళినాడి మనం ఏమైనా చేయగలమా. అందరము ఉంటాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఎందుకు ఈ వివక్ష అనే దానిపైన ఎక్కుపెట్టారు, అందరినీ కదిలించారు, శభాష్ అనిపించుకున్నారు. అంతేకాదు, గండెపెండేరము తొలగించు.

తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని భావకవిత్వం వరవడి నుంచి దృష్టిని మరల్చి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసి భంగపడ్డ చోట భళ అని, చీత్కారాలు ఎదురైన చోటనే ఘనసత్కారాలు, అవమానాలు పడ్డ చోటనే అమోఘం అద్భుతమంటూ ఆకాశమంత ప్రశంసలు అందుకున్న కవితా విశారద కవి దిగ్గజం మన భానుదయ దీప్తి గుర్రం జాషువా గారు.

తులసి సినిమా కోసం వేణు సునీత పాటలు పాట వెళ్ళారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. గురం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన

జీవిత విశేషాలు, కవితా విశేషాలు, సమాజంలోని వ్యక్తుల తీరుతనులను నిశితంగా పరిశోధన చేసిన జాషువ గారు ఇలా అంటారు. విశ్వ మానవ సౌభ్రాతృత్వం నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి ఒక మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు, అవి నా దృశ్యులు కవిత్వాలే కావు. అలాంటివి వీలు నా మా పత్రాలు. నా భావం సామాన్యులకు అందివటానికే నేను ప్రయత్నించాను. గహన సంచారం లేని కవిత్వం నా లక్ష్యం అని సమాజం మీద వదిలారు అక్షర తూటాలను. మానవత్వం హేతువాదం జాషువా గారి కవితలకు మూలాధారాలు కాబట్టే అందరినీ కదిలించాయి ఆయన రచనలు. నిజానికి ఎందుకని ఆయన కవితలు రాయటానికి ఉపక్రమించారు అనేది ఒక గొప్ప సంఘటన అన్నమాట. నిజంగా కొన్ని సంఘటనలు ఎదురైతే ఎలా ఉంటుంది, ఇలాంటి గొప్ప కవులు ఉద్భవిస్తారు అని చెప్పడానికి కూడా కొన్ని సంఘటనలు ఎదురవ్వాలి అని కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు వినుకొండల కొప్పారపు సుబ్బారావు గారి అవధానం విన్నారు. అవధానం ముగిసిన తర్వాత కొంతమంది కవులు అవధానిని ప్రశంసిస్తూ పద్యాలు చదివారు. బాలజాషువా కూడా పద్యాలు రాసుకుని చదవటానికి వేదికెక్కారు. అంటరాని వారు వేదికెక్కడమా, పద్యాలు రాయడమా అని తరిమివేయటం బాలజాషువాను ఎంతగా అనుకూలంగా. అక్కడి నుంచే కవితకు ఊపిరి పోసుకుంది. సమాజాన్ని కదిలించడానికి కళాన్ని ఆయుధంగా చేసుకున్నారు. ఆయుధం చేయటమే కాదు, యుద్ధం చేశారు, పోరాటం చేశారు, సమాజాన్ని కడిగేశారు. వెళ్ళూనుకుపోయినటువంటి మత ఛాందసవాదుల అకృత్యాలను ఎండగట్టారు. ఎండగట్టడం అనడం కంటే వారిని కూడా మార్చారు. వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారు తన కవితల ద్వారా. అది గుర్రం జాషువా గారి యొక్క కలం గొప్పతనం. ఎన్ని సంపుటిలు, ఎన్ని కవితలు, సంవత్సరానికి అలా పుంఖాను పుంఖాలుగా రాశారన్నమాట. అంత అద్భుతమైనటువంటి మిలీనియం మహానీయులు వారు గుర్రం జాషువా గారు. మా సినిమా నుంచి పాట.

పేరు కోసమో కీర్తి కోసమో అవార్డుల కోసమో బిరుదుల కోసమో సమాజ మెప్పు కోసమో చేసిన రచనలు కావవి. సమసమాజ ఉద్ధరణ కోసం, సంఘ సంస్కరణ కోసం, వివక్షతలను రూపుమాపటం కోసం, భావి జీవిత సారం అందరికీ పంచడం కోసం చేసిన కవిత వ్యవసాయమది గురం జాషువా గారిది. మధుర శ్రీనాథ్గా, విశ్వకవి సామ్రాట్గా వెలిగిన కవి జాషువా గారు రాసిన రచనలు కవితా సంపుటలు ఎప్పుడు చదివినా, ఎవరు చదివినా సరికొత్త మార్గదర్శనం చూపిస్తూ ఉంటుంది, మేలుకొల్పుతుంది, స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. ఇది ఇవాల్టి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా మరి ఆయన గురించి కొన్ని మాటలు. అలాగే ఈరోజు ఒక గొప్ప మహా పోరాట యోధుడి, అదేవిధంగా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప జాతీయ నాయకుని జయంతి కూడా. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నూనూగు మీసాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు షహీద్ భగత్ సింగ్. ఆయన జీవితంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఆయన ఉరిశిక్షకు ముందు లాహోర్ జైలులో తన తల్లి విద్యావతి దేవితో జరిగిన చివరి ముఖాముఖి అత్యంత భావోద్వేగభరితమైనది. అలాగే గుండెలను పిండేసి కదిలించే సంఘటన గుర్తు చేస్తాను ఈరోజు. అమ్మకిచ్చిన చివరి మాట జైల్లోని భావోద్వేగ క్షణం. 1931 మార్చిలో భగత్ సింగ్కు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్షను ఖరారు చేసింది. ఉరితీసే కొన్ని రోజుల ముందు ఆయన తల్లి విద్యావతి దేవి జైలులో ఉన్న తన కొడుకును కలవటానికి వచ్చారు. ఒకవైపు 23 ఏళ్ల కన్న కొడుకు మరికొద్ది రోజుల్లో శాశ్వతంగా దూరమైపోతాడనే బాధ ఆ తల్లి గుండెల్లో రగులుతోంది. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించబోతున్న కొడుకు ముందు తలవంచకూడదని ఆమె తన కన్నీళ్లను ఆపుకుంటూ నిలబడింది. ఆ సమయంలో భగత్ సింగ్ తన తల్లి వైపు చూసి ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ ఇలా అన్నాడు, "బేబే, నా ఉరిశిక్ష తర్వాత నా మాతృదేహాన్ని తీసుకోవడానికి నువ్వు జైలుకు రావద్దు. ఎందుకంటే ఒకవేళ నన్ను చూసి నీ కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క వచ్చినా భగత్ సింగ్ తల్లి ఏడుస్తోంది అని ప్రపంచం అనుకుంటుంది. నా మాతృమూర్తి కన్నీరు కార్చడం నాకు ఇష్టం లేదు." కొడుకు మాటలకు ఆ వీరమాత గుండె నిశ్చేష్టమైపోయింది. ఒక తల్లిగా ఎంత వేదన అనుభవిస్తున్నప్పటికీ ఆమె భగత్ సింగ్తో ధైర్యంగా ఇలా అంది, "నువ్వు దేశం కోసం ప్రణత్యాగం చేస్తూ స్వేచ్ఛ అనే వధువును తీసుకురావటానికి పెళ్లి పీటలపైకి వెళ్తున్నావు. నేను నీ వీరత్వానికి గుర్తుగా ఊరంతటికీ మిఠాయిలు పంచుతాను, తప్ప కన్నీరు కార్చను." ఆమె అన్నట్లుగానే కొడుకు వీరమరణం పొందినప్పుడు ఆ తల్లి గుండె రాయి చేసుకుని దేశం గర్వించేలా నిలబడింది. ఇది ఒక స్ఫూర్తివంతమైనటువంటి సంభాషణ. ఇది ఒక దేశ

రక్షణకు, ఒక దేశానికి కవచంగా ఉండే వారందరి కోసం ఈ స్ఫూర్తివంతమైనటువంటి సంఘటన. దేశమున్నప్పుడు దేహంగా భావిస్తారు, దేశం కోసం ప్రాణాలు అర్పించైనా సరే నా భారతావనిని కాపాడుకుంటాను అని చెప్పడానికి ఈయన వీరత్వం ఒక ఉదాహరణ. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

సుస్వాగతం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్సీఏ రాజకుమారు. మరో పాట విందాం, చూడాలని ఉంది సినిమా నుంచి కవితా కృష్ణమూర్తి, శంకర్ మహాదేవన్ పాడిన పాట.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
6: మీరు వింటున్నారు రవి భారతి FM 102.8 MHz.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 అవుతుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాల పురోభివృద్దికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,000 పైగా రేషన్ కార్డులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. వార్తల్లోని వివరాలు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామని, ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. బీసీ మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామని తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు 1 కోటి రూపాయలకు పైగా విలువైన చెక్కులు అందజేశారు.

0: ప్రభుత్వం విద్య వైద్య రంగాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వేల్చూరు గ్రామంలో 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్కు 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల భవన్ నిర్మాణ పనులకు మరో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు నీటిలో చేప పిల్లలను వదిలారు.
1: అన్న మాట ప్రకారం నిరుద్యోగ యువతలు కూడా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంది. ఆడబిడ్డల్ని కోటేశ్వర్లు చేసే దాంట్లో ఈ గడిచిన 30 నెలల్లో 70,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళా గ్రూపులకి సున్నా వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వం, సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం, ఇందరమ్మ ఇచ్చిన ప్రభుత్వం, భవిష్యత్తులో కూడా ఇవ్వబోయే ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం.
0: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,810 రేషన్ కార్డులు మంజూరు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే సన్నబియ్యం పథకం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అర్హులైన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా పెళ్లారు. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలాగే ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం కార్యాలయాల్లో 2024 సెప్టెంబర్లో ఈడీ చేసిన సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి, బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి పెళ్లారు. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తర్వాత అధికారులను కలిసి లేఖ అందజేశారు. ఎమ్మెల్సీలు సెంబీపూర్ రాజు, నవీన్ రెడ్డి, బీఆర్ఎస్వి అధ్యకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ముఖ్యమంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అలాగే సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. పోలీస్ అధికారులు హెలిప్యాడ్, పబ్లిక్ మీటింగ్ స్థలంలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. అన్ని ఏర్పాట్లు గడువులోగా ఆయా శాఖల అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారన్న ముఖ్యమంత్రి ఆరోపణలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ నెల 30న రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు జిల్లాలో పంపిణీ చేసింది 1,272 ఎకరాలేనని, సిరిసిల్ల నియోజకవర్గంలో 204 ఎకరాలేనని తెలిపారు. ఆ భూమి ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎవరు పేరుపై ఉందో చెప్పాలని తెలిపారు. రుజువు చేయలేకపోతే క్షమాపణ చెప్పాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లాలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి రాష్ట నాయకుడు కార్తీక్ పూలమాలలు వేసి నివాళులర్పించగా, బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా యువజన సంఘం జిల్లా అధ్యకులు ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విప్లవ కార్యక్రమాలు చేస్తూ స్వాతంత్ర్యమే లక్ష్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు నిరసన తెలిపారు. డీసీసీ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ కుజుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 30వ తేదీన కిసాన్

మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ నిపుణులు, అధికారులు రైతులకు సూచనలు, సలహాలు అందజేస్తారని తెలిపారు. ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. స్ట్రాంగర్ టుగెదర్ అంటే కలిసికట్టుగా బలంగా అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. రేబీస్ నిర్మూలన అందరి సమిష్టి కృషితోనే సాధ్యమని ఇది చాటి చెబుతోంది. రేబీస్ టీకా కనుగొన్న లూయీ పాశ్చర్ వర్ధంతి రోజైన ఈ తేదీని గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ ప్రపంచ దినోత్సవంగా 2007 నుంచి జరుపుతోంది. ఏటా సుమారు 59,000 మంది రేబీస్ వల్ల మరణిస్తున్నారు. కుక్కలకు టీకాలు వేయించడం, కరిచిన వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమేనని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 51 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తులం బంగారం హామీ ఇచ్చి 3 ఏళ్లైనా ఒక్కరికీ ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ పెంపు అమలు కాలేదని తెలిపారు. రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక స్థల పరిశీలన చేశారు. గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని సంబంధిత అధికారులు పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు. పెంచికలపేట మండలం కేంద్రంలో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ నిర్మాణానికి సర్పంచ్ రామ్చందర్తో కలిసి భూమి పూజ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద లారీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతులను మందమర్రి మండలం గుడిపల్లి పొన్నారం గ్రామానికి చెందిన అత్తలి సౌందర్య, చింతకుంట లక్ష్మిగా గుర్తించారు. మరో 5 తీవ్ర గాయాలు కాగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దనే వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారి సురేష్ సూచించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి పంటల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సంగీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నవంబర్ నుంచి వరిధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, గన్ని సంచులు సిద్దం చేసుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాల పురోభివృద్దికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,000 పైగా రేషన్ కార్డులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోలో సమయం 1:20 దాటి 42 సెకండ్లు అవుతుంది. ఇప్పుడు విందాం చిత్రగీతాలు. మీరు వింటున్న పాట శిశింద్రి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మ చిత్రపాడింది.

కార్యక్రమంలో మీరు విన్న పాట ముఠామేస్త్రి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన డ్యూయట్ సాంగ్ అది. గీతరచన వేటూరి సుందరామూర్తి, సంగీతం రాజ్ కోటి. ఇప్పుడు విందాం సమరసింహారెడ్డి సినిమా కోసం ఉదిత్ నారాయణ సుజాత పాడింది. గీతరచన సిరివిల్ల సీతారాం శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఎంఎం కీరవాణి స్వరకల్పనలో వేటూరి గీతమది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం ఎస్పి పరశురాం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు విన్న ఆ పాట శుభలగ్నం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. ఇప్పుడు వింటారు భారతీయుడి సినిమా కోసం హరిహరన్ హరిణి పాడింది

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 2:15:32. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కంటెంట్, ఒక మంచి గొప్ప సక్సెస్ సాధించినటువంటి ఒక మహిళ సుబేదార్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశానికి రక్షణ కవచం, నిత్యం నిఘా కాస్తు దేహమే దేశమనే భావంతో సరిహద్దులు ఉద్యోగ బాధ్యతలు ఇలా అన్నమాట. ఆర్మీ అంటేనే ధైర్య సాహసాలు యుద్ధాలు, అలా అన్ని త్యాగాలకు సిద్ధమవ్వాలి. అది మేల్ ఫిమేల్ అని తేడా లేదు. పురుషులైతే ఆర్మీ ఉద్యోగాల్లో విధి నిర్వహణలో చేసే సాహసాలు సర్వసాధారణం, కానీ మహిళల విషయాల్లో కాస్త ఆలోచించాలి. ఆ రంగం ఎంచుకోవటమే ఒక పెద్ద సాహసం. ఏంటి వర్ణిస్తున్నారు అనుకుంటున్నారు కదా, ఎస్, ఒక గొప్ప మహిళామణి సాధించిన విజయం, అది కూడా అరుదైనటువంటి చరిత్ర. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం, వింటూ ఉండండి.

సుభాష్ చంద్రబోస్ సినిమా కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. ఆర్మీ మహిళ సాధించిన ఒక అరుదైన ఘనత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆర్మీలో చాలా విభాగాలు ఉంటాయి. అందులో సిపాయి, లాన్స్ నాయక్, నాయక్ హవాల్దార్, నాయక్ సుబేదార్, ఆ తర్వాత సుబేదార్, ఇలా ఇన్ని దశలుంటాయన్నమాట. అంటే ఒక్కొక్క దశ దాడుతూ ప్రమోట్ అవుతూ అంటే ప్రమోషన్ మీద ఒక్కో పదవికి వస్తారన్నమాట. కానీ మనం చెప్పుకుంటున్నటువంటి ఒక మహిళ హవల్దారుగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఉద్యోగంలో జాయిన్ అయ్యి అకస్మాత్తుగా సుబేదార్ పదవికి ఎంపికయ్యారు. ఈ మధ్య ఉన్న పదవులన్నీ దాటి ఒక్కసారిగా సుబేదార్ పదవిని ఎలా అలంకరించారు అని

0: ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం అన్నమాట. ఇంతకీ ఆసక్తికర అంశం ఏంటి? ఎవరు ఆ మహిళ సుబేదార్? ఏంటి ఆమె సాధించింది? ఎందుకని ఒక దశ తర్వాత ఇంకో దశ, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకోటి, అలా వెళ్ళి వెళ్ళి ఒక పదవిని అలంకరించాలి? ఎందుకని ఆమెకు ఆ పదవిని కట్టబెట్టారు? ఎందుకని ఆ పదవికి ఎంపిక చేశారు అని ఆసక్తికర అంశం చెబుతాను. ఒక సంఘటన అన్నమాట. అసలు ఆ హవల్దార్ ఉద్యోగానికి రావాలి అనే థాట్ ఎలా వచ్చింది? అసలు ఎలా ఆ ఎంపిక అయ్యారు తను? ఈ అంశాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ మీరు వింటున్నారు.
1: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా?
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు,

రాధాగోపాలం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన యువలగీతం విన్నారు. గీత రచన జొన్నవిత్తుల, సంగీతం మణి శర్మ. మనం శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్గా ఎంపికైనటువంటి ఒక అరుదైన హిస్టరీని క్రియేట్ చేసిన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసాధారణ సాహసాలతో అధికారుల మెప్పులు పొందుతూ సుబేదార్గా ప్రమోట్ అయినటువంటి ఒక మహిళా ఆర్మీ అధికారి అరుదైన హిస్టరీని క్రియేట్ చేశారు. అది కూడా సుబేదార్ ర్యాంకుకు ఎంపికైనటువంటి మొదటి ఆర్మీ మహిళగా కొత్త రికార్డును సొంతం చేసుకున్నారన్నమాట. మరి ఆమె ఎవరు ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, ఆలోచిస్తారు. ఎందుకు అంటే మరి అంత అరుదైన హిస్టరీని రికార్డ్ చేశారు, తర్వాత పైగా మహిళ, అందులో ఆర్మీ ఉద్యోగము, తర్వాత ఒక ఉద్యోగంలో హవల్దారిగా జాయిన్ అయినటువంటి ఒక మహిళ ఒక్కసారిగా సుబేదార్గా ఎదిగారంటే ఖచ్చితంగా ఏమై ఉంటుంది, ఏం చేసి ఉంటారు అనే ఆలోచన వచ్చేస్తుంది. మరి ఆమె ఎవరో కాదు, సుబేదార్ ఆర్మీ అధికారి ప్రీతి రజక్. అయితే ఆమె ఆ దశకు రావడానికి ముందుగా ఆమె హవల్దార్గా ఉద్యోగంలో చేరారన్నమాట, ఒక రిక్రూట్మెంట్లో. అయితే ఆ రిక్రూట్మెంట్లో కూడా సెలెక్ట్ అవ్వటానికి, ఆ ఉద్యోగాన్ని కూడా సెలెక్ట్ అవ్వటానికి ఒక రీజన్ ఉంది. అంటే ఆమె కుటుంబ నేపథ్యము, తర్వాత చదువుకున్నటువంటి చదువు, ఎందుకు ఆ ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యారు, పరీక్ష రాశారా, లేకపోతే ఇంకేమైనా స్పెషలైజేషన్ ఉందా ఆమెలో అనేది ఒక ఆసక్తికర అంశం అన్నమాట. ఆ అంశం కూడా చెప్పేస్తాను, వింటూ ఉండండి ఈ పాట తర్వాత.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళ సుబేదార్ ప్రీతి రచక్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ షో అంటే మహిళా సాధికారత కోసం సాధించడం కోసం సొసైటీలో సక్సెస్ సాధించినటువంటి మహిళ యొక్క సక్సెస్ జర్నీని ఎప్పటికప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మొదటి మహిళా సుబేదారుగా ప్రీతి రజక్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పారన్నమాట. మరి ఇంతకీ ఆమె కుటుంబ నేపథ్యం ఎలా ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక తండ్రి ఆయన అందరిలోనే ఒక షాప్ నడిపే అతను, లాండ్రీ షాప్ అనమాట ఓనర్. మధ్యప్రదేశ్లోని ఇటార్సీ సమీపంలో ఉన్న నర్మదాపురంలోని వారి యొక్క నివాసం అనమాట. తల్లి సామాజిక సేవలు ఉండేవారు, తండ్రి లాండ్రీ షాప్ ఓనర్ కావడంతో వారి వారి పనులు ఉండేవారు అనమాట. అయితే ప్రీతి గారికి చిన్నతనం నుంచే క్రీడలంటే చాలా చాలా ఇష్టం అనమాట. షూటింగ్ క్రీడ పట్ల ఇంకా ఎక్కువ మక్కువ ఉండేదనమాట. సో దాని పట్ల బాగా ఇష్టం ఉంది కాబట్టి ఆ షూటింగ్ ఫైరింగ్ బాగా నేర్చుకుని దాంట్లో శిక్షణ కూడా పొంది దాంట్లో అక్కడక్కడ మరి స్కూల్ ఏజ్లోనే అక్కడక్కడ పోటీలు జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సాహసాలకి గురి తప్పకుండా ఆ ఫైరింగ్ చేయటం అనేది ఆమెకు బాగా అబ్బిందనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా బహుమతులు సంపాదిస్తూ ఉండేది.

ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా పోటీలో నిలిచి పథకం తీసుకొస్తూ ఉండేదన్నమాట. అలా జాతీయ స్థాయిలో కూడా మెరిశారు, మెరిసి మరి ప్రభుత్వం దృష్టిలో పడ్డారు, తర్వాత పథకాలు సాధించారు. ఆ తర్వాత ఆ

అలా మరి క్రీడాకోటలు మిలిటరీలో హవల్దారుగా ఉద్యోగం సంపాదించారు. అది మొదటి విజయం కింద చెప్పుకోవచ్చు. అంటే తను ఎంచుకున్నటువంటి రంగం ఎలాంటిది అంటే మిలిటరీకి సంబంధించింది. అది కూడా ఫైరింగ్ అన్నమాట షూటింగ్లో. సో ఇందులో అత్యంత ప్రతిభ గల మహిళగా మరి ఈమె ప్రతిభ ఏంటనేది అక్కడ తెలిసింది కాబట్టి, ఆ క్రీడలో ఉద్యోగం వచ్చింది కాబట్టి, నిజానికి ఇంకా పెద్ద ఉద్యోగం సాధించాలంటే ఆమెకు రకరకాలైనటువంటి పరికరాలు కావాలి, తర్వాత గన్స్ కావాలి. మరి అది చేయలేకపోయారు, కానీ ఉద్యోగం మాత్రం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఇవన్నీ తన చుట్టూ ఉన్నాయన్నమాట. సో ఇంకా శిక్షణ పొందడానికి, నైపుణ్యం సాధించడానికి ఆమెకు చాలా చాలా అవకాశం వచ్చింది. ఇక్కడ మలుపు తిరిగినటువంటి అంశం చెబుతాను, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM 102.8 MHz.

కందిరిగ సినిమా కోసం కార్తీక్ సుచిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్. శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్ ప్రీతి రజక్క సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె ధైర్య సాహసాలకు ప్రతీకలుగా ఆమెకు వచ్చినటువంటి పదవి ఉన్నతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హవల్దార్గా ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక్కసారిగా ఆమె సుబేదార్ ర్యాంక్ క్యాడర్కు చేరుకున్నారనమాట. అయితే ఈ మధ్యలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆర్మీలో చేరినప్పటి నుంచి కూడా ప్రీతి రజక్ గారు ధైర్యంతో ఏ పనికైనా ఏ సాహసానికైనా సిద్ధమే అన్నట్లుగా దేశభక్తితో మరి చాలా చురుగ్గా విధుల్లో పాల్గొనేవారన్నమాట, పనిచేసేవారు. అలా అందరి అధికారులతో ప్రశంసలు పొందడమే కాకుండా తన షూటింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఏదో సాధించాలనే తపన కాబట్టి అప్పట్లో మరి తనకు ఆ కోరికలు నెరవేరలేదు కాబట్టి అలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల మరి ఆమె ఇంకో పెద్ద స్థాయికి ఎదగలేకపోయారు. కాకపోతే ఇక్కడ చేరాక మరి తన చుట్టూ అంతా ఆర్మీ కాబట్టి ఇవన్నీ పరికరాలు, షూటింగ్ రైఫిల్స్ ఇవన్నీ ఉంటాయి, గన్స్ ఉంటాయి కాబట్టి శిక్షణ పొందడానికి, మెలకువలు నేర్చుకోవడానికి, తర్వాత నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి సహకారం దొరికింది, అవకాశం దొరికింది. సో ఆ గన్స్ అన్ని పట్టుకుని ఇంకా గురి తప్పకుండా ఫైరింగ్ చేయడం ఇవన్నీ నేర్చుకున్నారనమాట. నేర్చుకుని ఆర్మీ తరపున ఏషియన్స్ గేమ్స్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగేటువంటి పోటీల్లో ఆమె పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ మలుపు తిరిగిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ హ్యాపీ సినిమా నుంచి కార్తిక్ పాడింది. మనం ఉమెన్ ఎంపవర్మెంట్ షోలో భాగంగా శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్ ప్రీతి రజక్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అలా 2023లో ఏషియన్ గేమ్స్లో షార్ట్ పిస్టల్ విభాగంలో రజిత పతకం సాధించడమే కాక దేశం గర్వపడేలా ఆమె గురిపెట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచిందనమాట. దేశం గర్వపడింది. తర్వాత ఆమెను గౌరవిస్తూ, ఆమెకు స్వాగతిస్తూ, మరి ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆమెకు పదోన్నతినిచ్చారనమాట. అలా ర్యాంక్ పొంది అంటే హవల్దార్ నుంచి డైరెక్ట్గా సుబేదార్ ర్యాంకు పొందినటువంటి మొదటి మహిళగా ఆమె హిస్టరీని, అరుదైన హిస్టరీ అది కూడా సొంతం చేసుకున్నారనమాట. అలా ఒక మహిళ ఆర్మీ ఉద్యోగిగా హవల్దార్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇలా శిక్షణ పొంది తర్వాత ఏషియన్ గేమ్స్లో మెరవటం అనేది ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు అధికారులు. సో దాన్ని గౌరవిస్తూ ఆమెకు అలా చేశారనమాట, ప్రమోషన్ ఇచ్చారనమాట. సో ఆ సందర్భంలో తను చేసినటువంటి ఒక సందేశం, తను ఇచ్చినటువంటి ఒక సందేశం కూడా అందరినీ ఇంకా స్ఫూర్తిని నింపేలా చేసిందనమాట. అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ సందేశం కింద తీసుకున్నారు. ఏంటి ఆ మాట అంటే, నేటి యువతులు ఇళ్లల్లో కూర్చొని ప్రతిభను వృధా చేయొద్దు, ఇంటి నుంచి బయటకు రండి అని ఉద్వేగభరితమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి సందేశంతో పిలుపునిచ్చి ఇంకా వార్తల్లో నిలిచారనమాట. అబ్బా ఇలా ఉండాలి మహిళా ఆర్మీ ఉద్యోగి అంటే, అంటే దేశ రక్షణ కోసం ప్రాణాలైనా అర్పించండి అనే ఒక సందేశం ఆమె మాటల్లో కనిపించింది. ప్రతిభ ఉంటే ఇళ్లల్లో కూర్చోకండి, బయటికి రండి, సత్తా చాటండి అని చెప్పేసి ఆమె పిలుపునివ్వటం అనేది కూడా ఆమె ధీరోదాత్త లక్షణానికి అదొక ప్రతీకగా చెప్పుకోవచ్చనమాట. దట్ ఈజ్ ద ప్రీతి రజక్ గారు. మీరు వింటున్న పాట కోడిపుంచు సినిమా నుంచి, అనూప్ రూబెన్స్ చైత్ర పాడింది.

అంతర్జాతీయంగా ఎక్కడ ఏ పోటీ జరిగినా ఆర్మీ తరపున మన ప్రీతి రజక్ గారు మహిళా ట్రాప్ షూటింగ్ విభాగంలో పోటీలో పాల్గొంటూనే ఉంటారు. ఎక్కడ ఏ పథకం సాధించినా ఆమె ఉద్యోగం మరో లెవెల్లో ఉంటుంది, మరో ప్రమోషన్ దక్కుతుంది. అంటే ప్రమోషన్ కోసం చేస్తుందా అని మనం ఒక నేరో మైండ్తో ఆలోచించకూడదు. తను ఎంచుకున్నటువంటి రంగంలో ఆరి తీరాలి, దేశం కోసం ఏదైనా చేయాలి, దేశ రక్షణలో నేను సైతం నాతో అని చెప్పేసి కలిసి రండి అని చెప్పేసి ఒక స్ఫూర్తివంతమైనటువంటి మాటలు ఇచ్చారు చూడండి. అది అన్నమాట తను ఏంటి అనేది. అందుకే ఆమెను సగౌరవంగా గౌరవించారు ఆ ఆర్మీ ఉన్నతాధికారులు. ఇది ఇవాల్టి శక్తిశీల కార్యక్రమంలో మన మహిళా మొట్టమొదటి సుబేదార్ ప్రీతి రజక్ గారి గురించి. కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి, గానం శ్రేయా ఘోషాల్.

ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలకు వస్తుంది. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్ ట్యూన్డ్ ఎఫ్ఎం వివిధ భారతి.

పోస్టులో సంస్కృత శుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం పెట్టుబడిదారుల చర్చల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహాకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు, విధానకర్తలతో కలిసి ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై ఆమె చర్చిస్తారు. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రతిపక్ష నేతలు ప్రజలను

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా సిరివెన్నెల ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతరచన, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట సీతారా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

0: 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట తమ్ముడు. ఈ చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం రమణ గోగుల,

ఆరియా ఈ చిత్రం కోసం సాగర్ సుమంగలి పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట హనుమాన్. ఈ చిత్రం కోసం గౌరహరి పాడిన పాట. కాసర్ల శ్యామ్ గీతరచన, సంగీతం గౌరహరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.

0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అవారా. ఈ చిత్రం కోసం హరిచరణ్ తన్వి పాడిన పాట, చంద్రబోస్ గీతరచన సంగీతం యువన్ శంకర్ రాజా.

తర్వాత పాట విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రం కోసం సుబ్లాషిని పాడిన పాట. రామజోగేశాస్త్రి గీతరచన, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

డీజే టిల్లు ఈ చిత్రం కోసం పాడింది, సంగీతం సమకూర్చింది రామ్ మిర్యాల, గీత రచన చేసిన వారు కాసర్ల శ్యామ్.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణినే సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
3: శతమానం భవతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రామజోగేశాస్త్రి గీత రచన, సంగీతం మిక్కీ జే మేయర్.

కలర్ ఫోటో ఈ చిత్రం కోసం. ఈ పాట పాడింది, సంగీతం సమకూర్చింది కాలభైరవ, గీతరచన చేసిన వారు కిట్టు విశ్వప్రగాఢ.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.

ఆచార్య, ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా పాడిన పాట, అనంత శ్రీరామ్ గీత రచన, సంగీతం మణిశర్మ.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?

0: ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి ఈ చిత్రం కోసం సాగర్ ప్రియా హిమేష్ పాడిన పాట, శ్రీమణి గీత రచన, సంగీతం దేవిశ్రీప్రసాద్.

మీరు విన్న ఈ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం అంటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: 5-meter pistol individual event. The 21-year-old shooter finished second with a score of 38 points. Athlete Vidya Ramraj has won the bronze in the women's 400-meter hurdles, setting a new national record in the process. India has also secured a bronze in Kurash, with Pinky Balhara finishing third in the women's under 78-kilogram category. In women's boxing, Olympic medalist Lavlina Borgohain and Priya Ghangas have assured India of two more medals. And news, Justin, the country has reached a significant milestone at the Games, winning its 300th athletics medal in the history of the competition. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
4: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టింది. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ప్రైవేటు భూములను వదిలేసి పేద రైతుల భూములను రాష్ట ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు పెరిగాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో భారీ కాంగ్రెస్ నిరసనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వం వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతి చేతిలో పట్టుకుని మెమరాండం సమర్పించిన భట్టి పౌరుల ఓటు హక్కును పరిరక్షించడానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలనలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. నెక్లెస్ రోడ్లో ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఇటువంటి ర్యాలీలు చేపడుతోందని అన్నారు. రాజ్యాంగబద్దమైన సంస్థలను బెదిరిస్తూ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపక్షాలను అణిచివేస్తోందని ఆరోపించారు. రాబోయే రాష్ట ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ముందస్తు నెపంతో ఆరోపణలు చేస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు డాక్టర్ బూర నరసయ్యగౌడ్ అన్నారు. ఈ పరిధిలోనే ఎన్నికలు జరిగి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన రాజీనామాను డిమాండ్ చేయడానికి ముందు ఆయా ప్రభుత్వాలకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్లో జరిగిన కాంగ్రెస్ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. 420 హామీలను విస్మరించిన నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరును విమర్శించారు. ప్రభుత్వ విమానాశ్రయ భూమి, కీలక నాయకుల ప్రైవేట్ భూములను వదిలేసి కమిషన్ల కోసం పేద రైతుల భూములను రేవంత్ రెడ్డి లాక్కుంటున్నారని ఆరోపించారు. ఏడాదిలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తారు.

తూ సుప్రీంకోర్టు వరకు రైతులకు న్యాయ పోరాటంలో మద్దతిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 5 షూటాఫ్స్ల ద్వారా ఆమె చూపిన పోరాట పటిమను ప్రశంసించిన ఆయన, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రతిష్టను పెంచుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్కు, ఖమ్మంలో 34 డిగ్రీల సెల్సియస్కు చేరింది. హైదరాబాద్లో సాధారణ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలు ఉండగా ప్రస్తుతం 34 డిగ్రీలు నమోదైంది. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. యువ నాయకులు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేస్తే రాజకీయ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ నేతలను తీర్చిదిద్దడంలో యూత్ కాంగ్రెస్ చారిత్రాత్మక పాత్రని గుర్తు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారాంతపు పురోగతి సమీక్షలు, నిరంతర సీసీటీవీ నిఘాను ఆయన తప్పనిసరి చేశారు. మంజూరైన 87 నియోజకవర్గాల్లో 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 1న నిర్వహించాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అదే రోజు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై వ్యాపారి తగ్గింపు రేటు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది సాంకేతిక అంశమని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం 96% వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని తెలిపింది. ఈ విషయంపై కేంద్రం ఆర్బీఐ సమాధానమివ్వాలని ఆదేశించింది. రాష్టపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పొందడానికి ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు 4 సంవత్సరాల నిరంతర చదువు నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన పూర్వపు తీర్పును గుర్తు చేస్తూ జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం ఈ నిబంధనను సవాలు చేస్తూ జిల్లా అంకిత దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎల్నినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లిలో ఉద్యాన పంటల క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్ సంప్రదాయ వరి సాగును వదిలి పాలీహౌస్లో 20 గంటల్లో కూరగాయల సాగును చేస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావును కలిశారు. ఇటీవల నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన సభ విజయవంతం కావడం పట్ల వారిని అభినందించిన కేటీఆర్, ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు తప్పిదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్యూరిటీ అధికారులు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి హెలీప్యాడ్, నూతన కలెక్టరేట్ భవనం, కలెక్టరేట్ పరిసరాలను తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ వివాదంపై బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యకుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
రేపు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా అవగాహన కల్పించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంపత్ కుమార్, బయాలజీ నిపుణుడు కొమరయ్య ఆధ్వర్యంలో గుండె పనితీరు

0: తీరును విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకునేలా 12x15 అడుగుల భారీ గుండె చిత్రాన్ని వేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. మేడారంలోని పూజారుల సంఘం సభ్యులు మినీ జాతర నిర్వహణ తేదీలను అధికారికంగా ప్రకటించారు. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట ప్రభుత్వం, జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఎంపిక క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ పిల్లుట్ల కనకస్వామి మరి బృందం ఆలపించిన హిడింబు బకాసుర వద చిందు యక్షగానం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఏడు వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు 2026 జపాన్లో నిర్వహించబడనున్న ఆసియా క్రీడలకు సంబంధించిన ముఖ్యాంశాలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 నుంచి 11:00 వరకు మధురగీతాలు వింటారు ఆపాత మధురాలు.

ఇక రేపు 29/9/2026 మంగళవారం ప్రసారం చేసే కార్యక్రమాల్లోనే కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో ఆనంద జీవితానికి ఆరోగ్య హృదయం, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లాడి రామకృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయం 9:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:20 ఆసియా క్రీడలు 2026 జపాన్లో నిర్వహించబడనున్న ఆసియా క్రీడలకు సంబంధించిన ముఖ్యాంశాలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10:20 నుండి 11:00 వరకు మధుర గీతాలు ఆపాత మధురాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు సమాచార దర్శిని వింటారు.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: సందర్భం ఏదైనా,
4: శుభకార్యం మరేదైనా,
3: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
4: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
3: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
4: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
6: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
7: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
6: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
8: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
10: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
3: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
10: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
3: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
10: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
3: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
10: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
3: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తారు.

0: చేస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 మెగాహెర్ట్స్ పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ పిల్లుట్ల కనకస్వామి మరియు బృందం ఆలపించిన హిడింబ బకాసురవద చిందు యక్షగానం వింటారు.

0: తెలియరాత్రమా అమ్మా, మా రావటము మా పోవటం పురస్థితి లావాణ్యం నీకే మాత్రం తెలియ.
1: అవునవును, తెలియదమ్మా, చెప్పండి.
0: చెప్పలేనా? ఓ చెల్లి, మా పట్టమరక హస్తినాపురి పట్టణము.
1: అవును,
0: హస్తినాపురి పట్టణం పరిపాలించి పాండ మహారాజు నా భర్తనుడమ్మా. నా పేరు కుంతిదేవి అంటున్నారు. నాకు 5 కుమారులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకల సహాదేవులమ్మా. అయితే పట్టణములో ఆ కౌరవుల చేత దూదం మొదలుపెట్టి ఆ దూదంలో ఓడిపోయి మా కుమారులు మేము కలిసి అడవిలోకి వచ్చినటువంటి వారము. మేము అరణ్యంలో ఉన్నాము అమ్మా. సరే, నా కుమారులు ఇంకెక్కడ ఉన్నారు, అడవిలో ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతాను. ధర్మరాజా, భీమ, అర్జున, నకల సహదేవులారా, నా కుమారులు ఎక్కడ ఉన్నారు, అడవిలో తోస్తుంది. ఓ భీమసేన కుమారా, ఎక్కడ వెళ్ళారు నాయన?
2: నీకు ఏం బాధ కలిగింది తల్లి?
0: ఏం బాధ కలిగిందంటే ఏమి చెప్పాలే నాయన. నాయన, ఈ అడవిలో ఎక్కడ చూసినప్పటికీ నేను కట్టిన నేల, నాకు దాహం అవుతున్నది, కొద్దిగా జలములు తీసుకుని రాండి నాయన, వెళ్ళండి. సరే వెళ్ళండి నాయన, వెళ్ళండి వెళ్ళండి.
3: ఏరో సరిగా చిన్న పట్టణంలోనా ఏమో నరవాసులు వచ్చున్నది ఎక్కడ ఇది దాని

0: ఏమిటి ఈ సవ్యాజీ పట్టణమున తల్లితో ఆరుగురు ఆ చెట్టు కింద కూర్చున్నారు. వీరిని కాళికాదేవి నా చెల్లి అయినా విడింబి ఉన్నది, చెల్లెల్ని తీసుకువచ్చి చెల్లెల విడింబి ఇటు రమ్ము
1: పడాతియను నేను నన్నుడింబి అని పేరు పడాయితి నుడువడి కనుగొనుకుండి శుక్రము వినవే కనవే విడలి చిప్పుడును పడాతి అను నేను నన్నుడింబి అని పేరు పడాయితి నా పేరు అనగా ఇడింబి అంటారు. ఇప్పుడైనా మా అన్నగారితో యాజ్ఞ తీసుకొని ఆ వనము వెళ్ళాలని నాకు అభి కోరిక కలిగాది. అన్నయ్య వందనములు వందనములు.
0: చెట్టు కింద ఆరుగురు నిద్ర ఉంటున్నారు, వారిని తీసుకువచ్చి కాదికాదేవికి

0: పద్మంజయవారే, ఇది నా కోరిక. నీ యొక్క బాణసారములు పట్టుకుని నీవు అతి వేగంగా పోయి ఆరుగురు తీసుకువచ్చి ఇద్దరిని నీవు తిను, ముగ్గురు నేను కాదికాదేవికి బలిస్తాను.
1: ఆరుగురు తీసుకువచ్చి ఆ పురికాలికి బలించవాలనా?
0: అవును.
1: మరి ఇప్పుడు నేను వెళ్ళాలా అన్నయ్య? ఉద్యానం
0: ఆజ్ఞానోసంతానాను, వెళ్ళిపో.
1: సరే, క్షేమంగా వెళ్ళండి అన్నయ్య, వెళ్ళొస్తాను.
2: సరే, వెళ్ళండి వెళ్ళండి. అదిగో అక్కడ ఉన్నారు ఆ దిశయందు.
1: సరే, ఇప్పుడే ఉద్యానవనము తిలకించి చూద్దాము. ఇక
2: పోండి, రాండు.
1: చలియా.

0: ఈ సమయంలోన ఎవరో బాలుడు ఇక్కడ తిరుగుచున్నారు. ఎవరు కాబోలు నీతను?
1: ఆ వాళ్ళు మానవులు ఉన్నట్టు, ఆ తల్లి ఆరుగురు ఉన్నట్టు, వాళ్ళ ఆరుగురు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు, వాళ్ళని చూడండి.
0: ఆహా, ఎవరు కాబోలును? ఆహా, ఎవరయ్యా మీరు? దంటలేక ఒంటరి ఉన్నారు, ఎవరు మీరు?
2: మీరు హక్కుమైన ఒక సింహము తీరుగా నిలబడి ఉన్నారు.
0: ఎవరయ్యా మీరు?
2: ఎవరైతున్నారు? ఈ ఘోర అరణ్యంలో తిరుగుతున్నావు బాలో, ఎవరో చెప్పు నాతో.
0: నేను ఎవరు అంటున్నావా? నా పేరు ఇడింబి అంటారు.
2: ఇడింబియాబుకు ఎందుకని వచ్చావో చెప్పు.
0: ఆహా, ఎందుకని వచ్చారంటున్నావా?
2: మరి
0: ఆ నీ సూపు సౌందర్యం చూస్తే నా మనసు వికోలమై దోస్తున్నదయ్యా. ఒక్కసారి నాతో ప్రేమించుము, ఒక్కసారి నన్ను కూడా సుఖించి నాతో మా పురంబు పోదాంరా.
2: మీ పట్నం సుఖించను, వెళ్ళు.
0: అట్లనా అయ్యా? గుమగూడి నన్ను గూడి సుఖించి మా యొక్క పురంబు పోదాంరా. ఒక్కసారి నన్ను గూడి సుఖించి నాతోని ప్రేమ తీర్చవయ్యా.
2: అదంతా మాకు పాండవుల వంశాన్ని లేదని చెప్పలేదా?
0: అర్థంబుల.

0: ఏమంటున్నారు?
1: అర్ధంపులను మించు హల రాయసుండగా నాతోని కూడి సుఖించవయ్యా.
2: చెప్పుకుందురుగా మటి బొమ్మకు.

0: మహారాక్షసి కొండ మాదిరిగా వచ్చి లేపుతున్నావు నన్ను.
1: అట్లనా?
0: అవును.
1: నన్ను కూడా సుఖిస్తే నీతోని ప్రేమ అనురాగాలు తీస్తానయ్యా.
0: నాతో ప్రేమ అనురాగమా?
1: అవునవును. మా పురంబు పోదాం రా.
0: నీ మనసుకు బాగా ఆలోచించుకో. నేను ఎవరిని అయితున్నానో నీకు ఆలోచించి పంది.
1: అట్లనా?
0: అవును.
1: రావా మా పురంబు.
0: నీ పురంబు రాను, నీతో హక్కే లేదు.
1: అట్లా కుటిలంబు.

0: ఒక్కసారి నన్ను కూడా సుఖించి మా పురంబు పోదాం రావయ్యా.
1: అటుల్యా.
0: అవును.
1: మీ విహంబసూరుడు మీ అన్నయ్యనా?
0: మా అన్నయ్య వచ్చిన నిన్ను ప్రాణంతో
1: కుదించే.
0: అవును.
1: పురిఖాలికి బలి పెడతాడు మా
0: బలిస్తాడు.

0: ఎంత, వాని భారం ఎంత, భుజబలం ఎంత, అని అహంకారం ఎంత, నేను చూసుకుంటాపా
1: రావా?
0: ఎప్పుడు? ఇప్పుడా?
1: అవును.
0: నీ వెనువెంబడే వస్తా.
1: నన్ను కూడా సుఖించి మా యొక్క పురంపు పోదాం రావయ్యా.
0: సరే, అతడు సత్య ఉపదేశం చెప్పాలి.
1: చెప్తా.
0: మీ అన్నయ్య సత్య ఉపదేశం నాకు చెప్తే నిన్ను తప్పక కూడి సుఖిస్తాను.
1: అంతేనా? ఇప్పుడే మా పురంపు వెళ్దాం దాదా.
0: అదు
1: ఈ సమయంలోన వెళ్ళి ఆ మా అన్నగారిని అయినా బలిస్తే నాకప్పుడు నాకు సంతోషం అవుతాది. మా అన్నతోని యుద్ధం చేయండి.
2: ఏమిటిరా, ఇంతవరకు మానవుల తీసుకువచ్చి కాడికి ఇస్తానంటే ఇంకా రాకపాయ్. అయినా ఇప్పుడే పోయి అది ఎక్కడ ఉన్నదో చూసిన కాక
1: వెళ్ళండి.
2: ఏమే చెందరా, నిన్ను ఐదుగురు తీసుకుని రమ్మనంటే వాని కూడి ఉన్న వారు.
1: అవునవును.
2: చెడు చెడు రండి, వీటి చేయని నేను చెప్పిన పనులు చూడు.

0: నీకు సానా దిమ్మెచ్చి వాని కూడి ఉన్నావు అయినా వాని విడవని
1: అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్యా నేను

0: అన్నయ్యా.
1: ఏమిటి?
0: నేను నన్ను మన్నించి నన్ను క్షమించన్నయ్యా. నేను చేసిన పాపానికి ఇతను కూడి ఉన్నాను, తను క్షమించన్నయ్య.
1: నరునేమో పెంపు చేస్తావు, నన్నేమో చిన్నపుస్తావు. అయినా నిన్ను నేను నమ్మరాను. అయినా కాని వాడిని విడవా. నీవు
0: పిలుస్తాను,
1: విడవవా.
0: విడవను, నాకు ఈయన కావాలి.
1: అయినా వీని వధించినాకనే దాని వెనుకసారి వధించాను. ఓరి మానవ, ఇప్పుడే ఓరి నా చెదలు నువ్వు ప్రేమించావు, నీవెమందురా నీవు?
2: పిండ బ్రహ్మాండముందా నిన్ను ఈ పాతాల లంక చుట్టూ బలిమేస్తాన్రా.
1: అయినా నీ బలమేమో నా బలమే
2: చూస్తున్నావు.
0: వధించావా?
2: మీ అన్నయ్యను కొండ మాదిరిగా వాడిపోయి చూసుకోబో.
0: ఆహా అన్నయ్య, ఆహా అతమైపోయాడా మా అన్నయ్య?
2: అతమైపోయిండు.
0: అయ్యో ఎక్కడ ఉన్నాడు?
3: ఇదిగో ఆ గుట్ట మాదిరిగా ఆ చెట్టు కింద పడిపోయాడు ఒక్క వేటకి.
0: అయ్యో అన్నయ్య ఏమి చేయదును, ఇది ఏమి చిత్రము అన్నయ్య? ఎంతైనా మా అన్నయ్య కదా చనిపోయినా గాని ఈ లోకం చూసిన ఏమనుకుంటారు? మా అన్నయ్య మూర్ఛగతుడు చనిపోయాడు. ఈ సమయంలోన ఈ భీమసేనుని తీసుకొని మా పురము వెళ్ళడను.
2: ఈ పాతాల లంకంతా తిరిగి మీ అన్నయ్యను అక్కడ హతమైపోయింది.
0: ఇప్పుడే ఆ బకాసురుణ్ణి చంపి నీవు రావాలయ్యా.
2: సరే, ఆ బకాసురుడు ఎట్లా చస్తాడు, ఎక్కడ ఉంటాడు?
0: నేను చెప్తాను.
2: చెప్పాలను. చెప్పు.
0: ఏకాచక్రపురి పట్టణంలోన ఆ పాండవులు 12 సంవత్సరములు ఆ కొలువున్నారు. అక్కడ ధర్మరాజు, భీమంబొట్లు, అర్జునుడు, నకులుడు, సహాదేవులు వీళ్ళు ఆ వనములో ఉన్నారు. ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆ బకాసురుడి బండెడు కుడుములు, వాడు బండెడు కులుములు తిని అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఇప్పుడే ఆ బకాసురుడిని వధించి రావాలయ్యా.
2: వధించి వస్తా. ఏకచక్ర నగరం పోతా. పోయి
0: వాడిని తీసుకొని బండిని ఒక కట్టుకొని ఇప్పుడే తీసుకొని రా.
2: తీసుకొస్తా.
1: అయినా పాండవులకు నేను తాతను, ముత్తాతను. అయినా చాలా వీళ్ళు తల్లితో ఆరుగురు. ఏలాంటిగా వీళ్ళు మాయ, ఆ మాయ రూపం ఎలాంటిగా అంటే నేను ఒక కులను చూపిస్తా. ఆ కులంలో తానమాడితే బ్రాహ్మణులు అయి అప్పుడు ఏకచక్రపురి పట్టణము పోతారు.
0: అది
1: అప్పుడు వీళ్ళు బతుకుతారు. లేకపోతే ఆ కొండ మీద ఉన్న బకాసురుడు వీళ్ళని చేస్తాడు,
0: చంపుతాడు.
1: అవును.
0: సరే ఇప్పుడే వెళ్దాం పద.

0: నేను నీవు భీమునివా? అయినా నేనివ్వని అనుకుంటున్నావు?
1: మీరెవరు?
0: మేము వ్యాసులం.
1: వ్యాసులు?
0: అవును
1: అవును. మా తాత, మా తాత ముత్తాతల నుంచి కూడా మీ వ్యాసుల వారు సేవ చేయాలని చెప్పిండ్రు.
0: అదిగో ధర్మరాజ, భీమ, అర్జున, నకుల సహదేవులారా, ఆ కులంలో మీరు స్థానం ఆడితే మారుగూపం మీరు బ్రాహ్మణులు అవుతారు.
1: అట్లనా?
0: అప్పుడు మీరు ఏకచక్రపురి పట్టణం పోయి ఆ విడింబరాజులు వధించినట్టే బకాసుని వధించాలని వంతు.
1: సరే, ఇప్పుడైనా ఈ గుండంలో స్థానం ఆడాలి కదా.
0: అవును,
1: గుండంలో మునిగినారు.
0: మీకందరికి, మీ అమ్మ కూడా కుంతి కూడా మారిపోయాది, మీ రూపాలు కూడా మీ రూపమే పడ మార్చాది. అయినా ఒక ముచ్చట, ఇప్పుడే నీవు ఆ బకాసురుని యొక్క ఒక రోజుకు ఏకచక్రపురి పట్టణంలోన ఒక మనిషిని, ఒక ఎనుబోతును తింటున్నాడు వాడు. ఆచి అన్నము బంజడు కుడుములు అన్నం నువ్వు తిని వాని వధించే నీవు భీమిని, లేకపోతే బాగుండదు.
1: సరే, ఆ బాబు నా తల్లి ఎక్కడుందో నేను పోయి కలుపుకుంటా.
0: సరే
1: అమ్మా. వందనములు వందనమ్మ.
2: వందనములు వందనములు. చల్లగా వార్తెళ్ళాలి
1: అమ్మా. కన్నీరు పెట్టి వేడుస్తున్నారు ఎందుకు తల్లి?
2: మేము ఇక్కడైనా ఆ పాండవుల జూదమాడి జూదముల ఓడిపోయి మమ్మల ఈ ఘోర హరణ్యంలో ఉంచారు.
1: ఇది మా పాండవుల కోరబట్టి 18 సంవత్సరములు బకాసురుడు.
2: అవునవును.
1: ఈ ఏకచక్ర బ్రహ్మలు ఉన్నాడా?
2: అవునవును.
1: నేను పోతా. ఆయనకు ఆయన వంతుకు ఏమేం తీసుకుపోయేది?
2: ఆహా, అతనికి బోనపప్పలు, బండెడు కుడుములు, ఒక ఎన్నపోతు, యాప చెట్టు వేరు, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళితే వాడు తిని సంతోషిస్తాడు. అప్పుడు
1: అమ్మా నేను ఎండపోతులు కట్టుకుంటా పోతా బకాసురుని దగ్గరికి. పోతా వాణ్ణి యుద్ధం చేసి వస్తా.
2: సరే వెళ్ళండి.
1: వాణ్ణి చంపే వస్తా. వానికి బకాసురునికి పండ్ల పుల్లు ఇచ్చేదట. ఇగో వేసుకో పండ్ల పుల్ల.
0: ఏరా, నా వంతుకొచ్చిన బోనము అంత తిని రాళ్ళు రప్పలు తీసుకుని వచ్చావేమి రా నా ఇమ్మడికి? నా ముందు
1: వీని వంతుకొచ్చిన బోనం అంతా మింగేసి రాళ్ళు రప్పలు ఈ బండి నిన్న నింపుకొని ఇప్పుడే బకాసురునికి ఇస్తా. ఇగో బండి తీసుకో.
0: నా ఎరుపు చూస్తే నీకు భయమున్న ఉందేవా? అయినా ఒక వేటలు నీవు చనిపోతావు.
1: ఈ వేక చక్రపురం పట్ట చేసుకున్నావురా?
0: మానవ,
1: నేను మానవుడను మహనుని గారు.
0: నీవు నా యొక్క చక్రపురి పట్టణం వచ్చి నా కుడుములు నా బోనం అంతా తిని నాతోటి సంహరం చేసుకోడానికి వచ్చావా? నీవెంతరా?
1: నేను పాండురాజు కుమహరునిరా.
0: ఓరి, నీవు నాతోటి ముష్టి యుద్ధం చేస్తావా, గద యుద్ధం చేస్తావా? నీవెంతరా? నాతోటి
1: చేస్తా
0: అలాంటి
1: అసయుద్ధమైన చేస్తా. ఏ యుద్ధమైనా సిద్ధమే.
0: రారా పోరాటం ఉంది.

0: మంది తావు ఇదంతరా
1: ఇప్పుడు అవిని వధించాను.
2: బకాసురుడు చనిపోయి ఉన్నాడు. అమ్మాయితో చెప్తా.
1: ఇప్పుడే బండిని కట్టుకొని తీసుకొని
2: ఏకచక్రపురం అంతా తిప్పి పాండవుల దగ్గరికి తీసుకోవాలి.
1: తీసుకువెళ్ళండి.

0: ఈ
1: సమయమున ఈ చక్రపురి పట్టణం అంతా తిప్పిన ఇడింబితో ప్రేమించుకొని వెళ్తా.
2: సరే పోండి, ఇడింబి ఎక్కడి నుంచి వచ్చేస్తా చూడు.
1: చలి ఇప్పుడైనా వాళ్ళిద్దరిని అతం చేసిన పర్వాలేదుగా, నాకు భయం అన్నదే లేదు.
0: అంతేనా?
1: ఇప్పుడు ప్రేమ హరాగం కావాలి.

0: ఈ పువ్వుల శైలి పైన మంచిగా ప్రబలించుదాము రమ్ము.
1: సరే వెళ్ళ పద.
0: మనకు సంతోషం అనిపించినది.
1: అవును
0: అయినా ఇప్పుడు
1: మనము కూడి సుఖించి మన పురము పోయి ఇప్పుడే మన ఉద్యానవనం వెళ్దాం పద. ఇక
2: మోరాలేమో.

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పిల్లుట్ల కనకస్వామి మరి బృందం ఆలపించిన హిడింబ బకాసుర వద చందు యక్షగానం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

0: జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిజిఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్లు మొదలైన వాటిలో ఎల్డిసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1 టైర్ 2 రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 7 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 3477 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 6 నవంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో 1688 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని నిర్దిష్ట పోస్టులకు అదనంగా కంప్యూటర్ మరియు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 13 నవంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పరీక్ష ఆధారంగా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 1871 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 అక్టోబర్ 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 1 అక్టోబర్ 2026. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
0: ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమ నౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెముకాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 3 అక్టోబర్న కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరుదేశాలు

0: ల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం 100 బిలియన్ డాలర్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని 200 బిలియన్ డాలర్స్కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హిమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలం నుండి 4 మృతదేహాలను వెలికితీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 మంది బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 మంది అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనుశర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయలు విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయలు విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో అపరాల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోతే చిరంజీవి.
1: వర్షాకాలంలో అపరాలలో చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి, అదేవిధంగా ఈ అపరాలు ప్రాముఖ్యత ఏంటి, వాటి యొక్క పంటలు ఏ విధంగా ఉన్నాయి, వాటిలో దిగుబడి సాధించాలంటే ఏం చేయాలి, రైతులకు మరి సలహాలు సూచనలు ఇవ్వడానికి గాను ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి మన స్టూడియోలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యా కిషోర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా అపరాల పంటలు అనేటువంటివి సాగు చేస్తున్నారు
2: మన రాష్ట్రంలో. చూసుకున్నట్లయితే అపరాలలో ముఖ్యంగా వానాకాలంలో కంది, పెసర, మినుము పంటలు సాగు చేస్తూ ఉంటాము. ఇంకా యాసంగిలో చూసుకున్నట్లయితే శనగ పంట సాగు చేసుకుంటూ ఉంటాము. ఇక పెసర, మినుము అనేది వానాకాలంతో పాటు యాసంగి, ఎండాకాలంలో కూడా మనము అన్ని కాలాల్లో కూడా పెసర, మినుము సాగు చేస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సుమారుగా 7 నుంచి 8 లక్షల ఎకరాల్లో మనకు కంది సాగు అవుతుంటుంది. కంది అనేది ప్రధానమైన అపరాల పంట. ఇంకా పెసర, మినుము అనేది వివిధ పంటల అంతర పంటల్లో మరియు ప్రధాన పంటగా, అలాగే వేసవిలో పత్తి తీసేసిన తర్వాత, వేసవిలో మనకు మొక్కజొన్న తీసేసిన తర్వాత, అలా పంటల సరళిలో ఈ స్వల్పకాలిక అపరాల పంటనైన పెసర, మినుమును సాగు చేస్తూ ఉంటారు. అయితే ఈ శనగ పంట అన్నది కంది తర్వాత ప్రధానమైన పంట. శనగ పంట యాసంగిలో సుమారుగా 3 లక్షల పైపాటుగా సాగు చేస్తూ ఉన్నారు.
1: అంటే ఇప్పుడు మనకు వేసవి కాలం అయిపోయి వర్షాకాలం ప్రారంభమైంది, మరి ఇటువంటప్పుడు అపరాల పంటల యొక్క ప్రాముఖ్యత మరి నేటి వ్యవసాయంలో ఏ విధంగా ఉంటుంది అంటారు?
2: ముఖ్యంగా అపరాలు సాగు చేయడం ద్వారా ప్రధానమైన అంశం ఏంటంటే మనకు అపరాల పంటలు భూమిలో నత్రజనిని స్థిరీకరించుతాయి. అంటే వాతావరణంలో ఉండే నత్రజని తీసుకొని మనకు వేరుబుడిపల సాయంతో భూమిలో నిల్వ చేయబడతాయి. అలా నత్రజనితో పాటు మనకు ఆర్గానిక్ కార్బన్ అంటాము, సేంద్రియ కార్బనం కూడా పెరిగేందుకు దోహదపడుతుంది. అలాగే అపరాల పంటలు వేసిన పొలాల్లో మనకు ఏంటంటే ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు కూడా అన్ని మారి మనకు భూమి యొక్క ఆరోగ్యము మెరుగుపరచడానికి దోహదపడతాయి. వరికి ముందుగా స్వల్పకాలిక అపరాల పంటలైన పెసర, పత్తి తీసేసిన తర్వాత మళ్ళొకసారి పెసర, మినుము లాంటి పంటలను వాళ్ళ పంటల సరళిలో ఖచ్చితంగా అపరాలను ఒక భాగంగా చూసుకోవాలి. ఇప్పుడు కంది చూసుకున్నట్లయితే పత్తితో అంతర పంటగా వేసుకోవచ్చు. అలాగే ఒక్కోసారి పత్తి కంటిన్యూస్ గా పండించిన పొలాల్లో కందిని కూడా ప్రధాన పంటగ పండించుకోవచ్చు.
1: ఫ్యాబేసి కుటుంబానికి సంబంధించినటువంటివి అయితే ఈ అపరాల పంటల్లో ముఖ్యంగా తక్కువ దిగుబడులకు రావడానికి గాను ప్రధాన సమస్యలు ఏంటంటారు?
2: అయితే ఈ అపరాల పంటను వివిధ పంటల్లో ప్రధాన అంతర పంటలుగా పండిస్తున్నారు, చాలా తక్కువ మొత్తంలో ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నారు. అపరాల విషయానికి వస్తే అంత శ్రద్ధ చూపించడం లేదు. అంటే వర్షాధారంగా పండియడం కావచ్చు, లేదంటే సరైన కలుపు యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, సరైన చీడపీడల యాజమాన్య పద్ధతులు అంటే పత్తి, మిరపలో ఎలా అయితే ఒక శ్రద్ధతో చేస్తారో అలా అపరాల్లో చేయకపోవడం, వీటన్నిటి మూలంగా దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. కాబట్టి కంది పంటలో గానీ, పెసర, మినుములో గానీ ముఖ్యంగా కాయదల్చే పురుగులు అనేది ఎక్కువ మొత్తంలో నష్టపరుస్తుంటాయి. సరైన యాజమాన్య పద్ధతులు, కలుపు యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా అపరాల పంటల్లో కూడా అధిక దిగుబడులు పొందవచ్చు, అలాగే అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ముఖ్యంగా మనము మిరప, పత్తి లాంటి వాణిజ్య పంటలతో సమానంగా కూడా మనము లాభాలను పొందవచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ విధంగా దిగుబడి అనేటువంటిది ఎక్కువ సాధించినప్పుడు మనము ప్రస్తుతం ఇప్పుడు వర్షాలు అనేటువంటివి ప్రారంభమైనవి, గత నెల నుండి వర్షాలు కూడా

0: కొడతా ఉన్నాయి. మరి ఈ వానాకాలంలో అపరాల పంటల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు?
1: ఇప్పుడు ప్రస్తుత సీజన్ చూసుకున్నట్లయితే జూన్ నెలలో మనకు వర్షపాతం అనేది పెద్దగా నమోదు కాలే వరంగల్లో. అలాగే జూలై 5-6 నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. 500 mm వర్షపాతం, విపరీతంగా వర్షాలు పడడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు అపరాల పంటలు కావచ్చు, వివిధ పంటలు కూడా, ఆరుతడి పంటలు అన్ని కూడా 20-25 రోజుల వయసులో ఉన్న ఈ పంటల్లో ఏంటంటే, ఈ ఆరుతడి పంటల్లో ఏ పంటలో కానీ కంది కావచ్చు, పెసర మినుము కావచ్చు, పత్తి కావచ్చు, ఏ పంటలో కూడా మనకు నీరు నిల్వ ఉండకూడదు ఆరుతడి పంటల్లో. గుడ్డు కాలువలు ఏర్పాటు చేసుకుంటూ పడ్డ వర్షాన్ని తొందరగా పొలం నుంచి బయటకు తోరివేసే వెళ్ళిపోయేటట్లుగా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అది ప్రధానమైన అంశము. ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత ఒకటి నీరు తీసివేయడం, రెండవది వర్షాలు తగ్గగానే మొదలు భాగాలు, మొక్కల యొక్క మొదలు భాగాలు తడిచేలా పిచికారీ చేయడం, రెండవది. మూడవది పైపాటుగా మనము న్యూట్రియంట్స్ అంటే పోషకాలు అందజేయాలి. అంటే 19-19-19 కానీ 13-45 లాంటి ఈ పోషకాలను పైపాటుగా వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయడం ద్వారా కూడా పంటలను కాపాడుకోవచ్చు. తర్వాత ఇలాంటి ఈ తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ అధిక వర్షాల నుంచి మనం పంటను కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
0: ఇప్పుడు ఈ అధిక వర్షాలు పడుతున్న సందర్భంలో మరి రైతులు ఇంకా ఈ అపరాలను విత్తుకోవచ్చా? మరి విత్తుకుంటే ఎటువంటి సందర్భాల్లో విత్తుకోవచ్చు? అదే విధంగా ఏ అపరాల పంటలను వేస్తే బాగుంటుందంటారు?
1: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు రైతు సోదరులకు ఎక్కడైనా పంట పోయిన సందర్భంలో మళ్ళీ ఏ పంటలు వేసుకోవాలని ఆలోచించినప్పుడు, మనకు అపరాల పంటల విషయానికి వస్తే ఒక కంది మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా విత్తనం మోతాది పెంచుకొని మొక్కల సాల మధ్య దూరాన్ని మనము 4 ఫీట్లు వేసే దగ్గర 3 ఫీట్ల అంత వరుసకు పెట్టుకోవడం ద్వారా, అలాగే 5 ఫీట్లు 6 ఫీట్లు పోయినప్పుడు మనం ఇంకా 4 ఫీట్లు 3 ఫీట్లకు తగ్గించుకొని విత్తనం మోతాది పెంచుకొని విత్తుకోవచ్చు. మనము ఆగస్ట్ లో కూడా కంది వేసుకోవచ్చు. ఇక పెసర మినుము మాత్రం వేసుకోవడానికి లేదండి. పెసర మినుము వేసుకోవాలంటే 15 సెప్టెంబర్ వరకు వేచి చూడక తప్పనిసరి పరిస్థితి. ఈ రకంగా కంది పంటను మాత్రం మనం కొద్దిగా లేట్ గా కూడా వర్షాలు తగ్గిపోగానే మనకు ఏమైనా అవకాశం ఉన్న చోట విత్తుకునేందుకు అవకాశం ఉంది.
0: అంటే ఈ విధంగా మనము పంటల బారి నుండి మనము వేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే వేసినటువంటి అపరాల పంటలను ఈ అధిక వర్షాల నుండి కాపాడుకోవడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలంటారు?
1: మొక్క మొదలు తడిచేలా మెటలాక్సిల్ గాని మ్యాంకోజబ్ గాని, మెటలాక్సిల్ అయితే 2 గ్రాముల లీటర్ నీటికి, మ్యాంకోజబ్ అయితే 3 గ్రాముల లీటర్ నీటికి, మొక్క మొదలు తడిచేలా అంటే మనం పిచికారీ చేసేటప్పుడు ఆ నాజల్ కింద చివరిన తీసేసి మనకు ఒక దార లెక్క అడుగున మొక్క అడుగున పోసేటట్టు చేసుకోవడం, లేదంటే బకెట్లతోని కలుపుకొని జగ్గుల సాయంతో మొక్క మొదలు తడిచేలా పిచ్చి కింద తడిచేలా మందును అప్లై చేసుకుని ఈ పంటను కాపాడుకోవచ్చు. పైపాటుగా మనం 3-19 పోషకాలను అందజేయడం ద్వారా కూడా మనము ఈ పంటలను మళ్ళీ తొందరగా రికవర్ అయ్యేటట్టు చూసుకోవచ్చు.
0: ఈ అపరాల పంటను మనం వర్షాకాలంలో వేసుకున్న తరుణంలో కలుపు సమస్య అనేటువంటిది ఎక్కువగా ఉంది. మరి ఈ కలుపు సమస్య నుండి మన రైతులు దీన్ని ఏ విధంగా అధిగమించేవాడు?
1: ఇంకొకటి ప్రధానమైన సమస్య, ఇప్పుడు కంటిన్యూస్ గా అంటే గత మనకు చూసుకున్నట్లయితే 15 రోజుల నుంచి మనం క్షేత్రంలోకి అడుగు పెట్టలేని పరిస్థితి, అంటే మనం మనుషుల ద్వారా కానీ పిచికారీ చేయడం ద్వారా కానీ చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల కలుపు సమస్య పెరిగిన మాట వాస్తవం. ఈ కలుపు నివారణ కోసం గాను మన పొలంలో గనక వెడల్పాటి కలుపులు ఉంటే విమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి, భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసినప్పుడు మనకు వెడల్పాటి ఆకులు 2-4 ఆకుల దశలో ఉన్నా కూడా సమర్థవంతంగా నివారించబడుతుంది. అలా కాకుండా ఏకవార్షిక మొక్కలు అంటే గడ్డి మొక్కలు ఉంటే, ఏకవార్షిక గడ్డి ఉన్నప్పుడు మనం ప్రోపాక్విజపాప్ 250 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవడం ద్వారా గడ్డి జాతి ఏకవార్షిక కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. ఒకవేళ మన క్షేత్రంలో మన పొలంలో 2 ఉన్నప్పుడు ఈ 2 మందులు ఇమాజిత్ పైరు, ప్రోపాక్విజపాప్ ఈ రెండింటిని కూడా ట్యాంక్ మిక్స్ ద్వారా మిక్స్ చేసుకుని మనం కూడా పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు ఎడతెరిపి లేకుండా వర్షాలు కొడుతున్నటువంటి సందర్భంగా మనకు మొక్కలైనటువంటి ఎరుపు బారడం, వల్లిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పోషకాలు అనేటువంటివి అందేటువంటి పరిస్థితి ఉండదు. ఇటు ఎండ ఉండదు, అటు మొత్తం గ్రౌండ్ లెవెల్లో వాటరే ఉంటుంది. మరి ఆ పోషకాలను ఈ మొక్కలకు అందించాలంటే రైతులు ఏం చేయాలంటే
1: పైపాటుగా అందియాలి. అంటే భూమిలో యొక్క వేరు భాగంలో మనకు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రూట్ అనేది వేరు వ్యవస్థ యాక్టివ్గా మనకు న్యూట్రియంట్స్ భూమి నుంచి తీసుకునే సందర్భం ఉంటుంది. కాబట్టి మనం పైపాటుగా నీటిలో కరిగే పోషకాలను అంటే 19-19-19 కానీ లేదా 13-45 కానీ 10 గ్రాముల లీటర్ నీటికి పైపాటుగా పిచికారీ చేయాలి. ఇది వారం

0: రోజుల వ్యవధిలో రెండుసార్లు చేసుకోవడం ద్వారా మనం పోషకాలను అందించడం ఆరాయంతం.
1: అంటే ఇవే కాకుండా జింక్, ఐరన్, మెగ్నీషియం, బోరాన్ వంటివి వాటిని కూడా పిచికారి చేసి అందించేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి వీటికి ఏమైనా అందించవచ్చు అంటారా?
0: మనకు కంటిన్యూస్గా వర్షాలు ఉన్నప్పుడు ఐరన్ సమస్య అనేది గమనిస్తూ ఉంటాం. ఐరన్ను పైపాటుగా మన ఫార్ములా 4లో కానీ లేదంటే ఐరన్ కూడా ఐరన్ సల్ఫేటు దాంతో మనం పిచికారి చేసుకోవచ్చు.
1: ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ కనుక చూసినట్లయితే అపరాల్లో ఈ కంది సాగు అనేటువంటిది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఈ కంది సాగు అనేటువంటిది ఏ విధంగా చేయాలి?
0: కందిని ఎప్పుడు కూడా భోజనశాల పద్ధతిలో వెతుకోవాలి. ఎప్పుడు కూడా మనకు చుదువులు పెట్టుకోవడం ఇటువంటి చేసినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నాం గత 10 రోజుల నుంచి ఏడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో భోజనశాల పద్ధతి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ భోజనశాల పద్ధతి ద్వారా బోధ అంచెల మీద వెతుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు పడ్డ వర్షం ఆ బోధల్లో నిలబడుతుంది, ఆ బోధ కాలువల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనము ఈ అచ్చుదూలు పెట్టినప్పుడు ఏంటంటే వేరు భాగంలో ఎక్కడైనా మనకు సమాంతరంగా లెవెల్ లేనప్పుడు అక్కడ ఆ మొక్క అడుగు భాగంలో మొక్క వేరు భాగంలో నీరు నిలబడే అవకాశం ఉంది కాబట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా భోజనశాల పద్ధతిలో ధృవీకరించబడిన విత్తనాన్ని అంటే విత్తనాన్ని కూడా మంచి విత్తనాన్ని సేకరించుకోవాలి. సేకరించుకున్న విత్తనాన్ని ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి అంటే ట్రైకోడర్మా అనే జీవశిలీంద్ర నాశినితోని మనము కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మాను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ ట్రైకోడర్మా జీవశిలీంద్ర నాశిని లేని సందర్భంలో థైరం లేదా క్యాప్టన్ ఇటువంటి శిలీంద్ర నాశనంతో కూడా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. తొలిసారిగా మనం అపరాలు పండిస్తున్నాం అన్నప్పుడు రైజోబియం కల్చర్ 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను కిలో విత్తనానికి పట్టించి కూడా చేసుకుంటే మనకు దిగుబడులు పెరుగుతాయి అనేది మన పరిశోధన అంశం.
1: అంటే ఈ కంది సాగును ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రైతులు ఎక్కువగా మొత్తం కందే వేయకుండా ఆ పత్తి పెట్టినప్పుడు, పోగుంటలు పోయినప్పుడు కావచ్చు, లేదా పత్తికి చుట్టుపక్కల 2-3 సార్ల లెక్క వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ విధానాన్ని అవలంబించడము ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: పత్తిలో కందిని అంతరపంటగా చేసుకోవచ్చు, పత్తి చుట్టూ బార్డర్ లో కూడా కందిని వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకోవడం ద్వారా కంది పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు చూస్తే కందికి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఒక్క పంట మీద మనము ఆధారపడి వ్యవసాయం చేసే రోజులు పోయినాయి. అంతర పంటలు, తర్వాత సమీకృత వ్యవసాయం, ఇలా ఏదో ఒక మనకు సోర్స్ నుంచి ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈరోజు చూసుకున్నట్లయితే కందికి గత సంవత్సరం కూడా ఏరియా మనకు విస్తీర్ణం కంది ఏరియా బాగా తగ్గిపోవడం వల్ల మనకు కందికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. మార్కెట్లో సుమారుగా 10,000 క్వింటా కూడా కంది అమ్ముకోవడం జరిగింది. అంటే అటువంటి సందర్భంలో మనము అంతర పంటగా కందిని పత్తితో పాటు వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు 3-4 క్వింటాలు వచ్చినా అదొక మంచి ఆదాయ వనరుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కందిని పసుపులో కావచ్చు, పత్తిలో కావచ్చు, బార్డర్లో వేసుకోవడం కానీ అంతర పంటగా పత్తిలో అయితే అంతర పంటగా వేసుకోవడం ఇటువంటి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కొన్ని రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఈవెన్ మనకు వరి పొలాల గట్ల మీద కూడా కందిని పెడుతూ ఉంటారు. అట్లా కూడా ఏంటంటే వాళ్ళ ఇంటికి సరిపడే కందిని వాళ్ళు పండించుకున్న వారైతారు.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ కంది అనేటువంటిది ఎన్ని నెలల పంట, ఎన్ని రోజులకు మనకు చేతికి వస్తుంది అంటారు రైతు?
0: కందిలో మనకు 2 మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు అనే 2 ఉన్నాయి. మధ్య స్వల్పకాలిక రకాలు ఏంటంటే మనం జూన్ మాసంలో విత్తుకున్నట్లయితే మనకు డిసెంబర్ కల్లా కోతకు వస్తాయి. మన వరంగల్ పరిశోధన స్థానం నుంచి చాలా రకాలు కూడా మధ్య స్వల్పకాలిక రకాలు అంటే కూడా మనం జూన్లో వేసుకుంటే డిసెంబర్ కల్లా కోతకు వస్తుంది. డిసెంబర్ తర్వాత మళ్ళీ మనకైనా నీటి వసతి ఉన్నట్లయితే జనవరిలో నువ్వులు కానీ, వేరుశనగ కానీ, వేరే ఆయిల్ సీడ్ క్రాప్స్ అంటారు అంటే నూనె పంటలకు గింజలకు కానీ, లేదంటే పెసర మినుములు అంటే అపరాల పంటలకు కానీ వెళ్ళవచ్చు, లేదంటే కూరగాయల లాంటి వాటికి వెళ్ళవచ్చు. తర్వాత మధ్యకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు అంటే జూన్ జూలైలో విత్తుకున్నప్పుడు మనకు అది సుమారుగా ఫిబ్రవరి మొదటి వారంలో కోతకు వస్తాయి. వాటిని మధ్యకాలిక రకాలు అంటారు. మనం ఇప్పుడు ఇంతకుముందు మనం వేసుకున్నటువంటి ఆశ కావచ్చు, మారుతి కావచ్చు, TDRG4, హనుమ, రుద్రేశ్వర, ఇవన్నీ కూడా మధ్యకాలిక రకాలు.
1: అయితే ఈ కందిలో ముఖ్యంగా తలకోనలు తుంచే సమయం అనేటువంటిది వచ్చినప్పుడు దీని ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా? మరి అధిక దిగుబడులు పెరగడానికి ఇది ఉపయోగించాలని అంటారు, అది ఏంటంటారు?
0: కందిలో మొదటి 35-40 రోజులు ఎక్కువ మనకు ఏమంటే పెరగదు, చెట్టు ఎక్కువ పెరగదు. 40 రోజుల వరకు కూడా చాలా చిన్నగా పొట్టిగా ఉంటుంది. కానీ 45 రోజుల తర్వాత కంది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. విపరీతంగా బ్రాంచెస్ కలుపులు బ్రాంచెస్ పెరుగుతూ మనకు శాఖలు పెరుగుతూ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అంటే సుమారుగా మనం 45 రోజుల తర్వాత ఖచ్చితంగా కందిలో తలకొనలు దుంచాల్సిందే. తుంచినప్పుడు ఏమైతుంది, ఎదిగే టైంను మనం తుంచడం ద్వారా పైన పెరుగుడు తగ్గిపోయి పక్క నుంచి శాఖలు ఎక్కువ మొత్తంలో వస్తాయి, వచ్చే శాఖలన్నీ దృఢంగా ఉంటాయి. ఆ రకంగా దిగుబడి 10% పెరిగే అవకాశం ఉంది. అంటే 5 క్వింటాలు వచ్చే కాడ మీకు 6 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇంకొకటి ప్రధానమైన లాభం ఏంటంటే తలకొనలు తుంచడం వల్ల ఈ మొక్క ఎత్తు భారీగా పెరగకుండా ఉంటుంది, ఇట్లా అడ్డంగా పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనం కీటకనాశనలు పూత కాత సమయంలో మనం కీటకనాశనలు పిచికారి చేస్తుంటాం, అవి పిచికారి చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి తలకొనలు తుంచడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన యాజమాన్య పద్ధతి.
1: అంటే ఈ విధంగా మనం తలకోనలు తుంచితే అధిక దిగుబడి అనేటువంటిది వస్తుంది, మనకు చీడపీడల నివారణకు ఏమన్నా పిచికారి చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మరి కందిలో గనక చూసినట్లయితే ఎటువంటి చీడపీడలు వచ్చేటువంటి అవకాశం ఉందంటారు?
0: కందిలో 2 రకాలండి, ఒకటి తెగుళ్ళు. ఫస్ట్ తెగుళ్ళ గురించి ఆలోచించినట్లయితే ఒకటేమో ఎండు తెగులు, రెండవది గొడ్డు మోతు తెగులు. ఈ ఎండు తెగులు అనేది ఏంటంటే ఎప్పుడు మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మించి ఆ పొలంలో ఎప్పుడు అదే కంది కంది కంది వేస్తే కూడా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి పంట మార్పిడి కంది వేసిన తర్వాత ఒకసారి మొక్కజొన్న జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేస్తే ఈ తెగులు మాక్సిమం తగ్గిపోతుంది. రెండో ప్రధానమైన విషయం ఏంటంటే విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం, తర్వాత విత్తనాన్ని మనం పంటలు వేసిన తర్వాత 60 రోజులప్పుడు మనం అంతర్కృషి చేస్తాం. అంతర్కృషి చేసినప్పుడు ఈ ట్రైకోడర్మా నువ్వు ఆ అంతర్కృషి చేసిన సాళ్లలో వేయడం ద్వారా కూడా మనము ఈ ఎండు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకా రెండవది గొడ్డు మూతు తెగులు. ఈ గొడ్డు మూతు తెగులు ఏంటంటే మనం కందిని జాగ్రత్తగా పండించకుండా, జాగ్రత్త చూసుకోకుండా, సరైన కలుపు నివారణ చర్యలు జరిపోకుండా కలుపు అలానే వదిలేసినప్పుడు కలుపు ద్వారా ఎక్కువ మొత్తంలో నల్లి వస్తుంది, ఆ నల్లి ఉధృతి పెరుగుతుంది. ఈ నల్లి నుంచి వైరస్ మనకు ఎక్కువ మొత్తంలో వ్యాపించి గొడ్డు మూతు తెగులు అంటే చెట్టు పచ్చగా ఆకుపచ్చగా ఉంటుంది కానీ పూత కథ ఉండదు అన్నట్టు. సో ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కలుపు మీద, కలుపు యాజమాన్యం మీద సరైన దృష్టి పెట్టాలి. రెండవది 50 రోజులప్పుడు 60 రోజులప్పుడు 45 రోజులప్పుడు 45 నుంచి 55 రోజులప్పుడు మనం ఒకసారి వెటబుల్ సల్ఫర్ నీటిలో కరిగే గంధకం లేదా డైకోఫాల్, దీనిలో ఏదో ఒక మందును పిచికారి చేయడం ద్వారా నల్లి ఒకవేళ మనకు ఆ సమయంలో వర్షాలు లేకుండా ఉబ్బరిచ్చే వాతావరణం ఉన్నట్టయితే ఆ నల్లి వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో మనం ఒకసారి పిచికారి చేసినట్లయితే నల్లి ఉధృతి బాగా తగ్గుతుంది, ఆ గొడ్డు మూతు తెగులు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి రెండు తెగులను నివారించుకోవచ్చు. ఇంకా దీంట్లో కందిలో మనకు ఇంకొకటి, ఇది తెగుళ్ల సంబంధించి. రెండవది
1: తెగుళ్లను ముఖ్యంగా రైతులు ఏ విధంగా గుర్తించాలంటారు, అంటే మొక్కలో ఏమన్నా భాగాలు
0: ఇప్పుడు
1: ఏ విధంగా గుర్తించాలి?
0: సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి ఆ తెగులు రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఏ మందులు పనిచేయవు. ఇప్పుడు ఎండు తెగులు వచ్చింది, ఎండు తెగులు వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాన్ని మళ్ళీ మొక్కను రికవరీ చేయడం కుదరదు. అందుకోసం అనేందంటే మనం తట్టుకునే రకాలు ఎంచుకోవాలి. వరంగల్ పరిశోధన సన్నచి విడుదలని కూడా తట్టుకునే రకాలు, అటువంటి తట్టుకునే రకాలు ఎంచుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతర్కృషి చేసేటప్పుడు ట్రైకోడర్మా మంచిగా అప్లై చేయాలి. ఈ 3 పద్ధతులు ఒకటి. రెండవది పంట మార్పిడి చేయడం. ఈ చిన్న చిన్న యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మనకు తెగుళ్ళు, ఎండు తెగులు అనేది పెద్ద సమస్య కాదు.
1: అంటే ఇప్పుడు ఈ తెగుళ్లతో పాటు మరి కందిలో కాయతులచే పురుగుల నివారణ అనేటువంటిది ఉంటుంది, అంటే కాయతులచే పురుగులు అనేటువంటివి ఉంటాయి, దాని నివారణకు గాను రైతులు ఏం చేయాలంటారు?
0: ముఖ్యంగా కందిలో ఈ తెగుళ్లతో పాటు కాయతులచే పురుగులు అనేది చాలా ప్రధానమైన సమస్య. ఈ కాయతులచే పురుగుల ద్వారా సుమారుగా 50 నుంచి 60% పంట నష్టం జరిగే అవకాశం ఉంది. ఒక్కోసారి పంట నుంచి ఏమి కూడా తీసుకోలేకపోవచ్చు. అంటే మనకు కందిలో పెద్దగా పని ఉండదు, కానీ కంది మొగ్గ దశ నుంచి కంది కాయ గట్టిపడే వరకు ఒక 40 రోజుల వరకు చేను ఎప్పటికప్పుడు మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ 30-40 రోజులు కనుక రైతులు ఏమాత్రం ఏమరపాటు అశ్రద్ధ వహించినా మనకు కాయదల్చే పురుగులతోని గణనీయమైన నష్టం ఉంటుంది. ముఖ్యంగా మొగ్గ దశలో మొగ్గకు చేరుకుంటుంది. మొగ్గకు ఎప్పుడు వస్తుంది? స్వల్పకాలిక రకాలు అయితే అక్టోబర్ చివరిలో వస్తుంది. కొద్దిగా లేట్గా వేసుకున్నట్టయితే నవంబర్ 10, నవంబర్ 5, నవంబర్ మొదటి పక్షంలో మనకు మొగ్గకు వస్తుంది. ఈ మొగ్గకు వచ్చినప్పటి నుంచి మనం క్షేత్రాన్ని కలే తిరగాలి, మొత్తం ఎక్కడన్నా ఏమైనా పురుగు స్టార్ట్ అవుతుందా ఎట్లు ఉంటుంది అనేది. రెండవది మొగ్గ దశలో వేప నూనె 1500 ppm వేప నూనె 5 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి. అప్పుడు మొగ్గ మీద గుడ్డు ఏమైనా ఉంటే అది ఆ గుడ్డు పొదగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పక్షి స్థావరాలు బాగా పెట్టుకోవాలి, 15 పెట్టుకోవాలి ఎకరానికి. పక్షి స్థావరాలు అంటే కొంగలు పిట్టలు అవన్నీ వచ్చి వాలేటట్టు అవి పెట్టుకుంటే అవన్నీ కూడా ఈ ఎక్స్ను ఈ పురుగులను అన్నిటి తినేసిపోతుంది. రెండవది పూత దశలో మనకు పురుగు ఇన్ని చేసినా కూడా మనకు పురుగు వచ్చింది అంటే పూత దశలో మనం ఏం చేయాలి, స్పైనోసైడ్ కానీ

0: ఆమెక్టిన్ బెంజే స్పైనోసైడ్ కానీ క్లోరాంట్రిన్ ప్రోల్ కానీ ఫ్లూబెండమైడ్ కానీ ఇది పిచికారీ చేయాలి. లేదంటే ఇమామెక్టిన్ బెంజేట్ అయితే 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. క్లోరాంట్రిన్ ప్రోలు స్పైనోసైడ్ అయితే 60 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేయాలి. ఈ మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా కాయదొలిచే పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: ఇవే కాకుండా ఇంకా కందిలో ఏమైనా చీడపీడలు వచ్చే అవకాశం ఉందా? ఉంటే వాటిని నివారణకు గాను ఏం చేయాలంటారు రైతులు?
0: ఇంకా కందిలో కాయదొలిచే పురుగులతో పాటు మనకు కనపడని పురుగు ఇంకొకటి ఉంటుంది, కాయ ఈగ అనేది. కాయ లేత దశలో, కాయ పింద దశలో ఉన్నప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంది. కాయ ఈగ మనకు తెలియదు. తర్వాత పంట కోసిన తర్వాత ఆ గింజలు సన్నబడిపోవడం, చిన్న గింజలు రావడం ఇవన్నీ జరుగుతుంది. ఈ కాయ ఈగ అనేది ఈ అప్పుడు వస్తుంది కాబట్టి మనము కాయ గింజ గట్టిపడి దశలో ఫ్లూబెండమైడ్ అనే మందును కానీ లేదంటే థయోమిథాక్సామ్ బెల్లం ఈ రెండింటిని కలిపి కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని పిచికారీ చేయడం లేదంటే లాంబ్డా సైలోత్రిన్ కానీ ఈ మూడిట్లో ఏదో దాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా కాయ ఈగను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎందుకంటే కాయ ఈగ ద్వారా ఈ మధ్యలో మనకు సుమారుగా క్వింటా క్వింటన్నర కాయ అనేది కాయ ఈగ ద్వారా నష్టపోవడం అనేది గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా సరైన టైంలో యాజమాన్య పద్ధతులు, రసాయనిక పద్ధతులు పాటించి మనం కాయగను కూడా నివారించుకోవచ్చు.
1: ఈ అపరాలలో కందితో పాటు ఈ పెసర మినుము కూడా విత్తుకోవచ్చు అని చెప్పారు. మరి ఈ పెసర మినుమును ఏ విధంగా విత్తుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలంటారు?
0: పెసర మినుము తొలకరిలో అయితే జూన్ మాసంలో విత్తుకోవాలి. ఒకవేళ మనం జూన్ జూలైలో విత్తుకోలేకపోతే గనక మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత పెసర మినుము పంటలను సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు పల్లాకు తెగులను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. సరైన విత్తన రకాన్ని, తర్వాత విత్తనాలు దొరికే ప్లేస్ పరిశోధన స్థానంలో కానీ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కానీ ఎంచుకోవాలి. ఎంచుకున్న విత్తనాన్ని మోనోక్రోటోఫాస్ కానీ థయోమిథాక్సామ్తో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా మనం తొలి దశలో రసం పీల్చే పురుగు నుంచి కాపాడుకోవచ్చు. మనకు సెప్టెంబర్ 15 తర్వాత ఈ పెసర మినుము సాగు చేయడానికి అత్యంత అనుకూలం.
1: మరి ఈ అధిక దిగుబడులు రావడానికి ఈ పెసర మినుములో చేపట్టవలసినటువంటి చర్యలు ఏంటంటారు?
0: పెసర మినుములు స్వల్పకాలిక అపరాల పంటలు. వీటిలో ఫస్ట్ విత్తన సేకరణ ఇంపార్టెంట్. సరైన రకాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా పల్లాకు తెగులు తట్టుకునే రకాలు మాత్రమే ఎంచుకోవాలి. ఎంచుకున్న వెంటనే విత్తనాన్ని సరైన సోర్స్ నుంచి, సరైన సంస్థ నుంచి సేకరించుకోవాలి. తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి. మోనోక్రోటోఫాస్తో కానీ, కిలో విత్తనానికి 5 ml మోనోక్రోటోఫాస్ కానీ, థయోమిథాక్సామ్ కానీ ఈ రెండిట్లో దేంతోనైనా మనం, లేదంటే ఇమిడాక్లోపిడ్తో కానీ వీటితోని విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత వరుసకు 30 సెంటీమీటర్లు, మొక్కకు 10 సెంటీమీటర్లు, అంటే చదరమీటర్కు ఉండాల్సినన్ని మొక్కలు, చదరమీటర్ 33 మొక్కలు ఉండాలి. అంటే 33 మొక్కల కంటే ఎక్కువనే ఉండాలి కానీ తక్కువ కాకుండా చదరమీటర్కు ఉండే అన్ని మొక్కలు ఉండేలా చూసుకోవాలి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే కలుపు యాజమాన్యం. స్వల్పకాలిక అపరాల పంటలు కాబట్టి వీటిలో ఫస్ట్ 25 డేస్ ఎలాంటి కలుపు సమస్య లేకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. తర్వాత పోషక యాజమాన్యం. 8 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఎకరానికి అందజేయడం ద్వారా, చివరి దిక్కులో అలాగే 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును కూడా అందజేయడం ద్వారా మనము పోషకాలను అందించవచ్చు. తర్వాత విత్తనము కాయదశలో ఉన్నప్పుడు మనకు వీలైతే ఒకసారి పోషకాలు పైపాటిగా కూడా అందజేయాలి. తర్వాత సరైన యాజమాన్య పద్ధతులు, అంటే రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీలిరంగు అట్టలు, తర్వాత పసుపు వర్ణంలో ఉన్న అట్టలు ఎకరానికి 12 నుంచి 15 పెట్టుకోవడం ద్వారా రసం పీల్చే పురుగుల ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకోవడం, దానికి సంబంధించిన సరైన కీటకనాశనలు. తొలి దశలో అయితే వేప నూనెను, తర్వాత దశలో మోనోక్రోటోఫాస్ కానీ, ఎసిఫేట్ కానీ, తర్వాత థయామిథాక్సామ్ కానీ, ఇమిడాక్లోపిడ్ కానీ ఇట్లా మార్చి పిచికారీ చేయడం ద్వారా ఫిప్రోనిల్, మనకు తామర పురుగులు ఉంటే ఫిప్రోనిల్ అనే మందులు, అలా మనకు తెల్లదోమ ఉంటే ట్రైజోఫాస్, ఇవన్నిటినీ కూడా మనం మార్చి పిచికారీ చేయడం ద్వారా రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. అలాగే మొగ్గదశ నుంచి కాయదశ వరకు మారక మచ్చల పురుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పురుగు రాకముందే మొగ్గదశలోనే వేప నూనె పిచికారీ చేయడం, తర్వాత దగ్గర దగ్గరగా చేను చూసుకుంటూ మనం క్లోరాంట్రిన్ పోల్ కానీ, స్పైనోసైడ్ కానీ ఇవన్నీ కూడా 60 మిల్లీలీటర్లు ఎకరానికి చూసుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా కాయదలిచే పురుగును సమర్థవంతంగా నివారించుకొని స్వల్పకాలిక అపరాల పంటలైన పెసర మినుములో కూడా

0: 7 నుంచి 8 క్వింటాలు ఎకరానికి దిగుబడిని పొందొచ్చు.
1: అంటే ఈ విధంగా మనకు అపరాల సాగు అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అందులో నాణ్యమైనటువంటి అపరాల పంటలకు గాను మన ప్రాంతీయ వ్యవసాయ కేంద్రం

0: స్థానంలో పెసరలో యాదాద్రి అనే రకము, కందిలో మనకు వరంగల్ కంది ఒకటి, వరంగల్ కంది రెండు, దీంతోపాటు తెలంగాణ కంది ఒకటి, తెలంగాణ కంది రెండు, ఈ నాలుగు రకాలు కూడా రైతులకు, రైతు సోదరులకు వాళ్ళకు అమ్మడానికి సిద్ధంగా ఉంచుతూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా మన దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. ఈ రకంగా సరైన కాలం ఎంచుకోవడం, సరైన సోర్స్ నుంచి విత్తన సేకరణ అనేది చాలా ముఖ్యమైన అంశం.
1: మరి చివరగా మన ఈ అపరాల సాగులో ముఖ్యమైనటువంటి సలహాలు గాని సూచనలు గాని మీరు రైతులకు ఇవ్వాలంటే రైతులకు ఏం చెప్తారు?
0: ముఖ్యంగా విత్తన రకాల ఎంపిక, తర్వాత వేసే ముందు విత్తన శుద్ధి. మనకు ఇంతకుముందు చెప్పినట్టు పెసర మినుము అయితే ఇమిడాక్లోప్రిడ్ కానీ మోనోక్రోటోఫాసా కానీ విత్తన శుద్ధి చేసుకోవడం, కంది అయితే మనకు ట్రైకోడర్మాతోని విత్తన శుద్ధి చేసుకోవడం, లేదంటే కార్బనిజం మ్యాంకో చెప్తాను విత్తన శుద్ధి చేసుకోవడం, తర్వాత తొలిసారి మనము అపరాల పంటలు సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా, తర్వాత ఒకవేళ ఇట్లా కంటిన్యూస్గా వర్షాలు కురిసినప్పుడు మనం ఏదైనా మొదలు మొక్క మొదలు దడిచేలా మెటలాక్జిల్ కానీ ఇవన్నీ మ్యాంకోజెబ్ లాంటి శిలీంద్రనాశనం చేసుకోవడం ద్వారా, తర్వాత ఈ ముఖ్యంగా ఏంటంటే సరైన అంతరదూరం పాటించడం, సరైన మోతాదులో విత్తనాన్ని వాడుకోవడం, ఎకరా చదరపు మీటర్కు ఉండాల్సిన మొక్కల సంఖ్య ఉండేలా చూసుకోవడం, కలుపు యాజమాన్య పద్ధతులు, తర్వాత సరైన కీటక తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. మిగిలిన పంటల్లో అంటే మిరప పత్తి పంటల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తాము, ఎలాంటి శ్రద్ధ చూసుకుంటాము, వీటి మీద కూడా అటువంటి శ్రద్ధ చూసుకున్నట్లయితే మనకు అపరాల్లో కూడా అధిక దిగుబడులు పొందవచ్చు, అలాగే భూసారాన్ని కూడా పెంచుకోవచ్చు.
1: మరి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మా రైతు సోదరులకు మా శ్రోతలకు మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమంలో అపరాల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మూత చిరంజీవి. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: కొండగూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పీఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారు ఉన్నారు, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్. వారితో మాట్లాడి పీఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పీఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పీఎం అభిమ్ అంటే ఏంటి?
2: అందరికీ నమస్కారం అండి. అండ్ పీఎం అభిమ్ అంటే, యాజ్ మీరు ఇంతకు ముందే చెప్పినట్టు, ఇది పీఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజను, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో, అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము, అందరూ ఆలోచించుకుని, అప్పుడు మేము, నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు విత్ఇన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంట్, టెక్నీషియన్స్ ఎవరు కావాలో, మీకు ఏం కావాలో తెచ్చుకోండి, మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి, అప్పుడు నేషనల్ నుంచి, హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి, ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి, మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము వితిన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని, అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని నాకు బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజన్, టెన్షన్ అవన్నీ కూడా. అప్పుడు అందరం ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు, అలాంటప్పుడు మేము చెప్పాము, దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే, మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా, ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా, వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో, ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పీఎం అభిమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్, మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తన్ చేసి అందరికీ, ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా, ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి, అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ ని, స్కీమ్ ని తీసుకొచ్చారు.
1: రైట్ డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?
2: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు. అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభిమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను, తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్ లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 lakhs కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్, సిసిబి అంటాము, ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
1: మరి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
2: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్ అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్ లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్ లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్, ఎక్కడన్నా ఇంజురీస్ లో భాగంగా లివర్ డామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో, ఇవన్నీ కూడా డామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలిట్రామా కేస్ అంటాం అన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, ఎనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: రైట్ డాక్టర్ మాధురి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
2: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్ వికసిత భారత్ దీని కింద పిఎం అభిమ్ స్కీమ్ లో మాకు క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో. ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ కావాలి పేషెంట్స్ కి ట్రీట్ చేయడానికి, వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 crore దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు G+2 అనేది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లాగా 3 ఫ్లోర్లతోటి మాకు ఈ ఒక సెంటర్ని కట్టించి ఇచ్చారు. సో ఇది ఒకటి, మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1480 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టోటల్గా 4000

ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిన్ పథకం గురించి

0: 292 square meters ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 types ఆఫ్ జోన్స్ ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే ఆ వచ్చిన పేషెంట్ ఇమీడియట్ గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి. అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోకోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా, కొంచెం డీప్గా, కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది అలాంటి వాళ్ళని ఎల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకి అప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంట వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్ లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ ని సపరేట్ గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిల్ని ఎదుర్కోవడానికి ఫ్యూచర్ లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్ లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్ లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అయ్యాలి అప్పుడు, ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చెయ్యాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డ్ లో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్ లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్ని ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 dialysis beds మనకి క్రిటికల్ కేర్ బ్లాక్ లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు, అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 beds ఉన్నాయి, హెచ్డియూలో 6 beds ఉన్నాయి. ఐసోలేషన్ వార్డ్స్ 24 beds ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 beds, MCH మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 beds, ఎమర్జెన్సీ 5 beds. టోటల్ గా 50 beds మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ లో అందులోకి తీసుకొచ్చింది. అదనంగా మాకు ఆల్రెడీ 750 beds స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 beds స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
1: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
0: ఎస్, అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటి నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
1: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా అభినందన ఈ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీతరచన, సంగీతం ఇళయరాజా. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కాన్గుల గోపాల్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అభినందన చిత్రంలోని ఈ పాట.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 మెగాహెర్ట్స్ పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది.

0: మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. తర్వాత పాట ధర్మక్షేత్రం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం శ్రీనివాసరావు, గీత రచన సంగీతం ఇళయరాజా. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరందరి కోసం ధర్మక్షేత్రం చిత్రంలోని ఈ పాట.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణినే సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట ఒకే ఒక్కడు. ఈ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట. ఏఎం రత్నం గీత రచన, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, వీరందరి కోసం ఒకే ఒకడు చిత్రంలోని ఈ పాట.

0: కార్యక్రమంలో తర్వాత పాట ఇరుముడి. ఈ చిత్రం కోసం డప్పు శ్రీను పాడిన పాట. శ్రీనివాసరావు గీత రచన, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా సంగం మండలం మున్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, ఇంకా నార్లవాయి గ్రామం నుండి సింగిరెడ్డి అనిల్, మానస, అన్విక, రిషి, కౌశిక్ రెడ్డి, ముమ్మడివరం గ్రామం నుండి మచ్చిక సుదర్శన్, చంద్రకళ, వీరందరి కోసం ఇరుముడి చిత్రంలోని ఈ పాట.
1: వీరమణి గంటనే

చెన్నకేశవరెడ్డి ఈ చిత్రం కోసం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం మణిశర్మ. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ లేబర్ కాలనీ నుండి కొల్తూరు చిరంజీవి, కొత్తగట్టు శ్రీనివాస్, సుధాకర్, ఏర్లపూడి బాబుచారి, బుర్హనుద్దీన్, మొహమ్మద్ రఫీ, శ్యామల రవికుమార్, ముత్యాల రాజయ్య, కదిరి సమ్మయ్య, వీరందరి కోసం చెన్నకేశవరెడ్డి చిత్రంలోని ఈ పాట.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అగ్గి బరాట. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం విజయ కృష్ణమూర్తి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మొహమ్మద్ బుర్హనుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాల బాబు, మొహమ్మద్ అబ్దుల్ బాబా అంజాన్ వీరందరి కోసం అగ్గిబరాట చిత్రంలోని ఈ పాట.

మాయదారి మల్లిగాడు ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, ఆచార్యాత్రే గీత రచన, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, అజయ్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.

అడుగు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్,

తర్వాత పాట రాజా. ఈ చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు శాపల్లి గ్రామం, జఫర్గఢ్ మండలం, జనగామ జిల్లా నుండి చింత శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం రాజా చిత్రంలోని ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట ఆహుతి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, మల్లెమాల రచన, సంగీతం సత్యం. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల.

మనోరంజని కార్యక్రమంలో చివరిగా వినండి బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం సత్యం. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు హనుమకొండ జిల్లా కాశీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జేరుపోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బాలమిత్రుల కథ చిత్రంలోని ఈ పాట.

0: మీరు విన్న ఈ పాటతో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలకు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: Good evening. This is Akashvani. I am Saira Mujtaba with the news at 9. The headlines. Home Minister Amit Shah calls for stronger mechanism to combat terrorism, launches new extradition portal. India and UAE agree to implement initiatives for trade in local currency. Aim to boost bilateral trade to $200 billion by 2032. Central teams to visit Karnataka and Maharashtra to assess drought situation. Government launches Pashudhan Bima portal to streamline livestock insurance claims and monitoring. Non-stop flight between India and Mongolia takes off. Sensex hits a six-month low to close at 72,772. And at Asian Games 2026, India add 8 more medals. In men's javelin throw, Yashveer Singh takes silver. Sri Shankar Murali in long jump, Gulveer Singh in 1500 meter race and Isha Singh in shooting also strike silver. And now the news in detail.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాలాజీ శంకర్ గారి గాత్ర కచేరి వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట నిండు హృదయాలు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచన, సంగీతం టీవీ రాజు.

ఏకవీర ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, కృష్ణశాస్త్రి గీత రచన, సంగీతం కెవి మహాదేవన్.

పూజాఫలం ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచన, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
3: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
2: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
3: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
2: వేరే మార్గాల కోసం వెతకండి,
3: ఆకాశవాణిని సంప్రదించండి.
2: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
4: శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట జస్టిస్ చౌదరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

దేవత ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

తర్వాత పాట రాక్షసుడు. ఈ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

సత్యకాలపు సత్యయ్య ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆరుద్ర గీత రచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: శ్రోతలు మధుర గీతాలు ఆపాద ముద్రలు విన్నారు.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: రేపు ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆనంద జీవితానికి ఆరోగ్య హృదయం, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లాడి రామకృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఉదయం ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.